ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 16వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. స్టూడియో క్లోక్లో టైం 6:10 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్ర వజ్రాంబుశాంబురుగకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని. స్టూడియో క్లాక్లో టైం 6:34 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు మనం మాట్లాడకపోయే క్షేత్రం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోగానే విన్న వెంటనే ఒక మిస్టికల్ మ్యాజికల్ ఫీల్ ఉంటుంది. అనంత శయనంలో ఉన్న మహావిష్ణువు విగ్రహం అక్కడ చాలా ప్రత్యేకం. ఆదిశేషువుపై శ్రీ మహావిష్ణువు ఎంతో అద్భుతమైన రూపంలో దర్శనమిస్తారు. టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా సెరీన్గా ఉంటుంది. అండ్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు కేరళ ఆర్కిటెక్చర్లో ఉన్న ఆ ఎలిగెన్స్, ఆ బ్యూటీని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటే వన్, ఆ సెరెనిటీ మనం ఫీల్ అవుతాము. రెండు, చాలా సునాయాసంగా దర్శనం దొరుకుతుంది. ఆ దీపాల వెలుగులో, ఆ స్టోన్ కారిడార్స్లో అలా మన మనసుని దేవుడి గురించి ఆలోచిస్తూ మమైక్యం చేసుకుని అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే అంతకు మించిన అదృష్టం, అంతకు మించిన సెరెనిటీ, పీస్ మనం ఇంకెక్కడా ఫీల్ అవ్వలేం. కొన్ని టెంపుల్స్ సింపుల్ ఆర్కిటెక్చర్ అండ్ సెరెనిటీ అండ్ పీస్ తోటి మన లైఫ్లోకి ఎంతో ప్రశాంతతను తీసుకురాగలుగుతాయి. మరి ఈ టెంపుల్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఇంకో చక్కటి పాఠం మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై వందనం. స్టూడియో క్లాక్లో టైం 6:50 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి అనంత పద్మనాభ స్వామి గుడికి ఇంకో అద్భుతమైన విశేషం ఉంది. అక్కడ లోకల్ ఫోక్లోర్ ప్రకారం విల్వమంగళూరు స్వామివారని ఒక భక్తుడికి మహావిష్ణువు బాలుడి రూపంలో దర్శనమిస్తారంట. మరి ఆ చిన్నపిల్లాడు కనిపించకపోయేసరికి స్వామివారు ఆయన గురించి వెతుక్కుంటూ ఉన్నప్పుడు అలా ఒక ప్రదేశానికి వెళ్ళాక మహావిష్ణువు అనంతశయన రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారట. అందుకే మీరు ఇప్పుడు కూడా అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్తే అక్కడ మీరు స్వామివారిని 3 భాగాల్లో దర్శించుకుంటారు. 1 మొహము, నాభి, పాదాలు 3 ద్వారాల నుంచి కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడ ట్రావెన్కోర్ రాజులు వాళ్ళని పద్మనాభ దాస అని పిలుచుకునేవారట. అంటే రాజ్యంలో కూడా దైవ రాజ్యాన్ని, వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ రాచరికాన్ని అన్నిటినీ దైవానికి సమర్పించుకున్న భావం. మరి అలాంటి అద్భుతమైన కల్చర్ని, సంస్కృతిని ఎక్స్పీరియన్స్ చేయడానికి తప్పకుండా అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ సెరెనిటీని, ఆ మిస్టరీ అండ్ మ్యాజిక్ని డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకో చక్కటి పాట మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్పై హెల్దీ మార్నింగ్స్. స్టూడియో క్లాక్లో టైం 7:12 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 7:59 అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ ఉంటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహరియ మొక్కను నాటారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదల నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే 100,000 ఎల్ఐజీ, ఎంఏజీలు నిర్మించబోతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ జలహక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారం ప్రారంభించింది. అండమాన్ దీవుల తూర్పు తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం 3 వద్ద సహజ వాయువును కనుగొన్నట్టుగా పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పురి ప్రకటించారు. కేరళంలో కొన్ని ప్రాంతాలు ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఉదయం 9:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జపాన్లో జరుగుతున్న పురుషుల అండర్18 ఆసియా కప్ హాకీ సెమీఫైనల్లో భారత్ జట్టు పాకిస్తాన్ను 5-3 తేడాతో ఓడించింది. ఆతిథ్య జపాన్తో టైటిల్ పోరులో భారత్ తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:04 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. వీకెండ్ రాగానే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎక్కడికైనా వెళ్దామా వద్దా, ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది, బయటకు వెళ్తే ఎండగా ఉంది అని చెప్పి ఎన్నో డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఈరోజు సాటర్డే, కొంతమందికి ఈరోజు నుంచే వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకొంతమంది సండే ఏం చేయాలి అన్న ప్లాన్స్లో ఇప్పుడే మొదలైపోయి ఉంటారు. మరి ఈ వీకెండ్ మీరు లోకల్గా ఉన్న ఫ్లీ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హైదరాబాద్లో ఫ్లీ మార్కెట్స్ ఇస్ అ గ్రోయింగ్ కల్చర్. మనకి అప్పట్లో సంతలు అలా ఎలా ప్రామినెంట్గా ఉండేవో ఇప్పుడు వాటితో పాటు స్పెసిఫిక్ యూనో ప్రొడక్ట్స్ ఆర్ స్పెసిఫిక్ థీమ్ ప్రకారంగా ఫ్లీ మార్కెట్స్ ఉంటున్నాయి. సో మీ లొకాలిటీలో ఎక్కడైనా ఫ్లీ మార్కెట్ ఉంటే అది మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే వన్, మీరు లోకల్ ప్రొడ్యూస్ని, లోకల్ ఆర్టిసన్స్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. టూ, మీకు కొన్నిసార్లు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అన్నా, ఒక ఆర్ట్ పీస్ అన్నా, ఒక ఆర్ట్ ఫామ్ అన్నా ఉంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి, తెలుసుకోవడానికి ఈ ఫ్లీ మార్కెట్స్ చాలా హెల్ప్ అవుతాయి. మరి వీటి గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఓ చక్కటి పాట మీకోసం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:28 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి హైదరాబాద్లో ఫ్లీ మార్కెట్ కల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్లీ మార్కెట్స్లో జనరలీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హోమ్మేడ్ ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి, హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్, ఆర్టిసన్స్ చేసే బ్యూటిఫుల్ ఆర్ట్ పీసెస్, లేకపోతే మీ యునో హోమ్ అప్లయన్సెస్, లైక్ చిన్న చిన్న యునో రెగ్యులర్గా వాడుకునే వాజెస్ అవనివ్వండి, డెకరేషన్స్ అవనివ్వండి. దేర్ ఆర్ సో మెనీ రేంజ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ ఫైండ్. మనకి చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం అనే ఒక కల్చర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు మళ్ళీ అది ఒక ట్రెండ్ లాగా మారి హైదరాబాద్లో మీరు ఏ కార్నర్కి వెళ్ళినా యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ అ ఫ్లీ మార్కెట్. ఇంకో అద్భుతమైన విషయం అబౌట్ గోయింగ్ టు అ ఫ్లీ మార్కెట్ ఇస్ లోకల్ ఆర్టిసన్స్ వాళ్ళ ఆర్ట్ కానివ్వండి, వాళ్ళ క్రాఫ్ట్ కానివ్వండి, వాళ్ళకి డిస్ప్లే చేసుకోవడానికి వైల్ దే గెట్ అన్ ఆపర్చునిటీ, మీకు కూడా యునో మన లోకల్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇట్స్ అ విన్ విన్ సిట్యుయేషన్, రైట్? సో రేపు సండే కాబట్టి మీరు టకటక ఫోన్ తీసుకుని రీసెర్చ్ చేసేసి ఎక్కడుంది ఫ్లీ మార్కెట్ మీకు దగ్గరలో చూసుకుని తప్పకుండా అటెండ్ అయిపోండి. ఇంకో చక్కటి పాట మీకోసం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 8:46 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక.

0: रेनबो 101.9।
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
3: తెలుగు రాష్ట్రాల నుండి
4: 300కి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
6: మన శ్రీ చైతన్య విద్యార్థి।
7: మాటైనా
8: పాటైనా
9: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు
7: ఏ చోటైనా
8: శ్రోతల ఆనందాలగని
7: మధుర గానాల మనోరంజని
8: మన జనరే

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహిడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్లో రాత్రి బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యుల సొంతింటి కలను దూరం చేస్తోందని విమర్శించారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు విద్య, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాత్రి కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందించారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భారత భూభాగాల్లో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణిచివేత, ఆర్థిక దోపిడీని ఎన్నికలు మరుగున పెట్టలేవని తేల్చి చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:04 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:36 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక. జనరలీ చేంజ్ ఇస్ వెరీ టెరిఫైయింగ్. మనకు మామూలుగా ఏమైనా మారుతుంది జీవితంలో అనగానే చాలా భయం వేస్తుంది, ఎంతో స్ట్రెస్, యాంగ్జైటీ, ఇది అది అసలు మామూలు హడావిడి కాదు. అండ్ న్యాచురలీ సో, రైట్? చేంజ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ అ బటన్లో మారిపోయేది కాదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ అస్ టు గెట్ టు ద చేంజ్డ్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అండ్ మొన్న నేను ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక లైన్ చదివాను. ఇట్ సేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫెన్ కాల్స్ ఫర్ డీకే. అండ్ దట్ స్టక్ విత్ మీ. అంటే మనము ఈ చేంజ్ని, గ్లో అప్స్ని, న్యూ వర్జన్స్, న్యూ బిగినింగ్స్ని చాలా రొమాంటిసైజ్ చేసి, చాలా అసలు ఒక కొత్త వర్జన్, ఒక కొత్త రెవల్యూషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు దాన్ని అదైతే చాలా గొప్ప విషయంలాగా చూస్తాము. కానీ ద పాయింట్ దట్ వీఆర్ మిస్సింగ్ ఇస్ చేంజ్ ఆల్వేస్ కమ్స్ విత్ అ బిట్ ఆఫ్ ఇట్స్ ఓన్ డిస్ట్రక్షన్. మనం మన పాత వర్జన్ నుంచి కొత్త వర్జన్లోకి మారాలి అంటే మధ్యలో ఎన్నో విషయాలు మారిపోతాయి. మనం ఆలోచించే విధానం, మనం మాట్లాడే తీరు, మన ఎన్నో విషయాల్లో మనం మనకుండే కోపింగ్ మెకానిజమ్స్ వదిలేసుకోవచ్చు. మనకున్న గోల్స్ అండ్ డ్రీమ్స్ని సైడ్ లైన్ చేయొచ్చు. కాబట్టి కొన్నిసార్లు ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ టు అక్నాలెజ్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ వైల్ వీఆర్ చేంజింగ్ థింగ్స్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఇంకో చక్కటి పాట మీకోసం.

ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 9:58 అవుతోంది. నేను మీ ఆర్జే చంద్రిక.

ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ట్రాన్స్ఫర్మేషన్ మిడిల్లో ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. అంటే ఒక బటర్ఫ్లై కూడా కకూన్లో పూర్తిగా డిజాల్వ్ అయిన తర్వాతే ఆ క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మారుతుందంట. మరి అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్ళేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్ ఇన్ ద మిడిల్ అండ్ మనందరం మోస్ట్ లైక్లీ ఆ స్టేట్లోనే ఉండి ఉంటాము. బిట్వీన్ ద వర్జన్ దట్ వీ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ ద వర్జన్ దట్ వీ వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్. మరి అలాంటప్పుడు ఈ ప్రాసెస్ని సపోర్ట్ చేయడానికి వన్ థింగ్ దట్ యూ ఆల్వేస్ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ టు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మరి కొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్ టు 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 179 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 నెలల్లో పూర్తి కానుంది. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబోలా లక్షణాలతో సికింద్రాబాద్లో గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. సుడాన్ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి పూణేకి పంపారు వైద్యాధికారులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చిన రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లో హైటెక్స్లో నిన్న ప్రారంభమైంది. 3 రోజుల ప్రదర్శన రేపు ముగుస్తుంది. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం Sukhoi-57 అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. Su-57 ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో భారత్ను భాగస్వామి చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ విమానాలు ఇరు దేశాలు ఉమ్మడిగా ఉత్పత్తి చేసేందుకు తమకు అభ్యంతరాలు లేవని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశ మొదటి మహిళా యుద్ద హెలికాప్టర్ పైలట్ మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు స్వీకరించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆమె అందుకున్నారు. నైరుతి రుతుపవనాలు గోవా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 2-3 రోజుల్లో మహారాష్ట, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ 2 జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్. స్టూడియో క్లాక్లో టైం 10:03 అవుతుంది. నేను మీ ఆర్జే చంద్రిక. మరి ఈరోజు పొద్దు నుంచి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము, ఎన్నో చక్కటి పాటలు విన్నాము. ఎండ్ ఆఫ్ ది డే వాట్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ టు బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీబడి ఎల్స్ అరౌండ్ యూ. కాబట్టి ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఆన్ దాట్ నోట్. నెక్స్ట్ ఆర్జే వైష్ణవి రెడీగా ఉన్నారు ఇంకో నీ చక్కటి కబుర్లు చెప్పడానికి, అద్భుతమైన పాటలు ప్లే చేయడానికి. సో స్టే ట్యూన్ టు 101.9 మెగాహెర్ట్జ్ బై రెయిన్బో ఎఫ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: 101.9. Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. You'll be listening to news headlines in Telugu.
1: గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ శివారులో కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలు అమాంతం పెంచి సామాన్యులు సొంతింటికడ దూరం చేస్తోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేస్తుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత్ ప్రతినిధి పి హరీష్ భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలు గుర్తించాలన్నారు. హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన 4 ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు కూల్చేశాయి. ఆ తర్వాత జలసంధి సమీపంలో గోరుక్ కేష్ ద్వీపంలో ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై దాడి చేశాయి. ఇరాన్ యుద్దంతో లక్షలాది మంది ఆకలితో అలమటించవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ హెచ్చరించింది. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత తీవ్రతరమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమాలియాలో అదనంగా 25 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 23 లక్షల మంది ప్రజలు ఆహార అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తనతో ముఖాముఖి చర్చల కోసం చేసిన విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు. ముందుగా నిపుణులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిగి ఒప్పందాలు కుదిరితేనే జెలెన్స్కీతో భేటీ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెస్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కేమర్పై విజయం సాధించారు. ఆ టైటిల్ కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. శాప్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈరోజు సాయంత్రం గోవాలో మర్గోవాలో జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ రెండు జట్లు గ్రూప్ దశలో ఒకేసారి తలపడగా అందులో భారత్ జట్టు 3-0 విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: Decided to join the Indian Navy as a career? Unmarried men and women candidates can apply online to become permanent commissioned officers in executive and technical branches under 10+2 BTech cadet entry scheme. Entry opening from 3rd January 2026. Last date for submission is 19th January 2026. For more detail, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: Dumped is a BBC Sport production for the BBC World Service in association with ABC and Akashvani.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

బెస్ట్ సైక్లింగ్ ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ హైదరాబాద్ రన్నర్స్ గిగిల్ మక్స్ తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు అందరూ పాల్గొనే అవకాశం పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000 0033100

0: FM Rainbow 101.9.
1: Welcome back, listeners. You are listening to Namaste Hello Adab on Akashwani Hyderabad FM Rainbow 101.9. And I am RJ Aishwarya. So previously, RJ Vaishnavi was talking about social media and its effects, right? So, అది విన్న తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మై డియర్ లిసనర్స్, కెన్ ఐ ఆస్క్ యూ ఆల్ సంథింగ్? ఆర్ యూ ద సేమ్ పర్సన్ ఆన్ ఎవ్రీ యాప్? బికాజ్ ఐ హ్యావ్ నోటిస్డ్ ఆన్ లింక్డ్ఇన్ సడన్లీ వీర్ ఆల్ ఫ్యూచర్ సీఈఓస్, ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ప్యాషనెట్ ప్రొఫెషనల్స్ ఓ వాట్ నాట్, వైల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వీర్ ఏస్థెటిక్, కాఫీ పిక్చర్స్, సన్సెట్స్, పర్ఫెక్ట్లీ హ్యాపీ లైఫ్స్. ఓహో, ఇట్స్ లైక్ అ ఫీల్ గుడ్ స్టోరీ, ఇజ్ంట్ ఇట్? దెన్ కమ్స్ ద ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్. Good morning everyone, have a blessed day. Very respectable citizen vibes. True sanskari of the family, no? And the close friend story? No explanation needed, it's absolute chaos. But is that fake to maintain different personalities on different apps? I don't think so. Think about it. We don't talk to our boss the same way we talk to our best friend, right? Different spaces bring out different sides of us. That's not an issue. The problem is not having different versions of ourselves. The problem starts when we become someone we're not, just for likes, validation, or approval. So maybe having different personalities online is normal. That's the problem. As long as somewhere in all those apps, you're still you. Correct? Okay, now with that thought, let's take a short break. Don't go anywhere. Stay tuned to Hyderabad FM Rainbow 101.9.
2: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: రెయిన్బో 101.9.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7 సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
4: జిందగీ పరీక్షా కే లియే నహీ హై, హమారే జీవన్ కో బనానే కే లియే శిక్షా ఏక్ మాధ్యమ హై.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
5: माटैना
6: पाटैना
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలయని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని
7: మనసునే నీటకే నేస్తమా.
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: फिटनेस को बेस्ट साइक्लिंग, ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: definitely not background music for traffic, right? So the next time your hand automatically goes to the horn, just give it a second. The road will still move, the signal will still turn green. If you're already late, you'll be 2 to 3 seconds more late. What's the problem? Until and unless there's really an emergency. I'm sure if all of us honk a little less, our daily commute would become a lot more lot less stressful, you know. So with that thought, I'm gonna take a small break. So stay tuned.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పథకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.

Hello, listeners. You are listening to Akashwani Hyderabad FM Rainbow 101.9. So, మీరు మాతో కనెక్ట్ అయ్యే ఉంటే మీకు తెలిసి ఉండేది, వీ స్పోక్ అబౌట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇన్ ద ప్రీవియస్ సెగ్మెంట్. నమస్తే, హలో, ఆదాబ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఫేవరెట్ సెగ్మెంట్, హలో రెయిన్బో. ఎందుకంటే ఇది నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే నేను మీ అందరితో మాట్లాడగలను కాబట్టి. అయితే మా ఇంట్లో ఒక పాత సూట్ కేస్ ఉందండి. అది మా నాన్నకి ఎంత ఇష్టం అంటే ఎన్ని కొత్త సూట్ కేసులు తెచ్చినా సరే అది మాత్రం పాడేరు. పాడేయచ్చు కదా ఎందుకని అడిగితే అదొక ఎమోషన్, నీకు అర్థం కాదులే అనేస్తారు. అప్పుడు నేను ఆలోచించాను, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక వస్తువు చాలా స్పెషల్ ఉంటుంది కదా, అది ఎంత చిన్నదైనా సరే ఎంత పాతదైనా సరే చాలా భద్రంగా దాచుకుంటాం, అవునా? అది వాచ్ అయి ఉండొచ్చు, ఫోటో అయి ఉండొచ్చు, లేదా లెటర్ అయి ఉండొచ్చు. నిజానికి మనం దాచుకుంటుంది ఆ వస్తువునా, లేక దాని వెనకున్న జ్ఞాపకాన్న? దీనికి సమాధానం మన లిసనర్స్ మాటల్లోనే విందాం. అయితే ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్న, మీ లైఫ్లో మీరు జాగ్రత్తగా దాచుకున్న వస్తువు ఏంటి, ఎందుకు దాచుకున్నారు? సో మీ కథలు వినడానికి నేనైతే రెడీగా ఉన్నాను. వెంటనే కాల్ చేసేయండి. మా నెంబర్స్ వచ్చేసి 0402323 0030, 0402323 4821, ఇంకా 0402970 4715. సో మీరు కాల్ చేసేయండి, ఈలోపు మనం ఒక మంచి పాట వేసుకుందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు హలో రెయిన్బో. సో ఇందాక మీరు క్వశ్చన్ విన్నట్టయితే, మీ లైఫ్లో మీరు జాగ్రత్తగా దాచుకున్న వస్తువు ఏంటి, ఎందుకు అని అడిగాము. సో దానికి మనకు ఒక కాలర్ అయితే వచ్చేసారు, లైన్లో ఉన్నారు. హలో రెయిన్బో. హలో రెయిన్బో.
1: హలో అమ్మా. హలో అమ్మా.
0: హలో సార్ రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నాను తల్లి.
0: బాగున్నాను సార్. నేను కూడా.
1: కలర్ ఉంది, కలర్ లేదు కదా, ఒకదాని వచ్చాను కదా.
0: నేను ఇంకా ఆర్జే వైష్ణవి గారు ఉన్నాం సార్ ఈరోజు స్టూడియోలో.
1: వైష్ణవి ఉందా? వైష్ణవి కూడా దీర్ఘేశ్వరి. వైష్ణవి కూడా బాగా మాట్లాడతావు, నువ్వు కూడా చక్కగా మాట్లాడతావు. చక్కగా భగవద్గీతలో శ్లోకం ఉంది తెలుసిన, కీర్తి శ్రీ వాక్య నారీణం స్మృతిర్ మేధ ధృతి క్షమ. ఈ క్షమాగుణము, మెత్తగా మాట్లాడము, ఐశ్వర్య బాగా మాట్లాడము, ఎవరిని నొప్పించకుండా మాట్లాడము, కాల్స్ బాగా తీసుకోవడము, ఇటువంటివన్నీ ఎవరు చేస్తారు వాళ్ళు భగవంతు న్యాయ అంశతో పుట్టినట్టు వాళ్ళు అని చెప్తారు భగవంతుడు.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.
1: కాబట్టి మీ ఇద్దరు ఆకోవకే చెందుతారు.
0: ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ మంచి మాటల కోసం. సార్ ఈరోజు మీరు క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను.
0: సో మీ లైఫ్ లో మీరు జాగ్రత్తగా దాచుకున్న వస్తువు ఏంటి, మా లిజినెస్ తో పంచుకోండి.
1: నేను దాచుకున్న వస్తువు అంటే చెప్పమ్మా, నేను ఎప్పుడు ఆగ్రాకు పోయాను. ఆగ్రాకు పోయి అక్కడ ఏం చేశాను, మార్బుల్ ది బాగా చక్కగా ఉండే తాజ్మహల్ ఉండింది. ఇది మన షోకేస్ లో పెట్టుకున్న దానికి జాగ్రత్తగా తీసుకుని వచ్చి పెట్టుకున్నది షోకేస్ లో. అది అట్లే ఉంది. ఇంకొకటి తాంబూలంలో బాత్ ఉంటుంది, లోపల ఆ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ లో తాంబూలం సున్నము ఒక్క ఆకు ఒక్క ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఆ బాత్ ఉంది. ఆ బాత్ నా మెసేజ్ నా శ్రీమతికి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. అది
0: ఓకే.
1: అది తాంబూలం అది అట్లే ఉంది. ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్మహల్ లో పెట్టుకున్నా నేను. నా శ్రీమతిని ఎప్పుడో కోల్పోయినా నేను, 28 ఏళ్ళు కోల్పోయి అయినా కూడా నేను అది గుర్తుగా పెట్టుకున్నాను. మా తాజ్మహల్ పెట్టుకున్నాను, ఇది పెట్టుకున్నాను, ఇది బాత్ కూడా.
0: చాలా మంచి విషయం సార్. అంటే ఒక మంచి మెమరీగా పెట్టుకున్నారు మీరు, మీ వైఫ్ మెమరీగా.
1: తాంబూలం బాత్ కూడా పెట్టుకున్నాను నాన్న. మరొకసారి మీ ఇద్దరే బాగుండాలా, అన్ని బాగా మాకు కాల్స్ అన్ని బాగా చక్కగా తీసుకోవాలని కోరుకుంటాను.
0: థ్యాంక్ యూ సో మచ్ రమణయ్య గారు.
1: థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ నాన్న.
0: థ్యాంక్ యూ సార్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మనం దాచుకున్న కొన్ని వస్తువులు ఇప్పటికీ మన దగ్గర కూడా ఉండడం అంటే అది నిజంగా ఒక వండర్ అనే చెప్పొచ్చు. అంటే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా కూడా అడుగుతుండొచ్చు ఇంకా ఎందుకు పెట్టుకున్నావు అవి అని, కానీ మనకు మాత్రమే తెలుసు దాని వెనుకున్న మెమరీ ఏంటి, కథ ఏంటి అని. సో రమణయ్య గారు చెప్పినట్టు ఆవిడ ఆయన వైఫ్ మెమరీలో అది పెట్టుకున్నారు. సో మనం కూడా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటూనే ఉంటాము. సో ఇంకా కాలర్స్ వస్తూనే ఉన్నట్టున్నారు. మేము ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం. మీరైతే మాకు కాల్ చేసేయండి, కనెక్ట్ అయిపోండి. స్టే ట్యూన్డ్.

0: శ్రీ వైష్ణవి. ఎస్, సో మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, లైన్లోకి తీసుకుందాం. హలో,
1: హలో, నమస్కారం వైష్ణవి గారు.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నేను ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
0: నమస్తే ప్రభాకర్ రావు గారు. విన్నారా క్వశ్చన్? విన్నారా క్వశ్చన్?
1: విన్నాను విన్నాను. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని
0: చెప్పండి.
1: పాత సామాన్లకి నేను ఇచ్చేయలేదు ఎవరికి. హలో,
0: సారీ అండి.
1: నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి నా సపరేట్ నాకు పెట్టి ఒకటి ఉండేది, ఇనప పెట్టే నా బట్టలు పెట్టుకోవడానికి.
0: ఓకే,
1: ఆ బట్టలు అది ఇప్పటి వరకు కూడా ఉంచుకున్నాను అనమాట.
0: యా, ఓకే.
1: కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అవి పెట్టుకుంటాను అనమాట దాంట్లో.
0: ఓకే,
1: అలాగా అంటే ఈ పాత సామాన్ల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు నేను.

0: చెప్పండి.
1: అయితే పాత సామాన్లకి నేను ఇచ్చేయలేదు ఎవరికిన్ను. హలో,
0: సారీ అండి.
1: నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి నా సపరేట్ నాకు పెట్టే ఒకటి ఉండేది, ఇనప పెట్టే, నా బుక్స్ బట్టలు పెట్టుకోవడానికి.
0: ఓకే,
1: ఆ బట్టలు అది ఇప్పటి వరకు కూడా ఉంచుకున్నాను అనమాట.
0: యా, ఓకే.
1: కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అవి పెట్టుకుంటాను అనమాట దాంట్లో.
0: ఓకే.
1: అలాగా అంటే ఈ పాత సామాన్ల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు నేను ఇంతవరకు.
0: సో
1: ఆ చిన్నప్పటి గుర్తుగా అలా పెట్టుకున్నాను అనమాట.
0: అదే అదే అండి, మీకు ఆ పెట్టితో చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది.
1: చాలా చాలా అంటే చాలా, మరి నాకు చదువు నేర్పించింది అదే పెట్టే, ఉద్యోగాన్ని ఇచ్చింది అదే పెట్టే.
0: అది అవునండి.
1: ఇప్పుడు కొన్ని నాకు గ్రంథాలు లాంటివి ఉంటాయి, పాత బుక్స్ అవి విన్ను, అలాంటివన్నీ నేను దాంట్లో నిల్వ చేసుకున్నాను అనమాట.
0: ఓకే, సో నైస్, సో నైస్ టు హియర్ అండి ప్రభాకర్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
1: ప్రభాకర్ రావు.
0: ఎస్, సో ఇంట్రెస్టింగ్ కదా. అట్లా అట్లాంటి వేరే వాళ్ళకి చూస్తే అది చాలా అరే ఏంటిది అని అనిపిస్తుంది, బట్ స్టిల్ వాళ్ళకి ఎంతో పర్సనల్ ఉంటుంది ఆ విషయం, రైట్ కదా. సో మీరు మాతో ఇంకా మీ మెమరీస్ గురించి షేర్ చేసుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402323003, 0402323481, 0402970417 1.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: 101.9.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. అని మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, బాగున్నారా? మీ పేరు?
2: నా పేరు మంగా భాస్కర్, సెకండ్ అవర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి.
2: శుభాకాంక్షలు. మీరు మాకన్నా చాలా చిన్నవాళ్ళు కాబట్టి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. టాపిక్ విన్నారు కదా?
2: విన్నాను.
1: చెప్పండి.
2: జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు అంటే చాలా ఉంటాయండి. నా దగ్గర మా నానమ్మని నేను చూడలే కానీ ఒక చెక్క పెట్టి భోజనం అంటారు, దానికి సెంచరీ 100 ఇయర్స్ కూడా
1: అయిపోయింటారు.
2: అలాగే ఇప్పుడంటే ఫొటోస్ ఈజీగా ఉంది, మన చేతిలో ఫోన్ ఉంటే ఫోటోలు తీసుకుని. మరి మా కాలంలో చిన్నప్పుడు ఫోటోలు లేవు, అలాంటిది ఒకటి రెండు చిన్నప్పుడు ఫోటోలు మా పిల్లలవి, అలాగే అవి దాచుకుని అవి మంచి స్వీట్ మెమరీస్ అన్నమాట.
1: అవును అవును, చాలా ట్రూ.
2: ఇంకా ముఖ్యమైనది, నాకు ఇష్టమైనది రేడియో.
1: ఓ సో గుడ్ టు హియర్.
2: అది వర్క్ చేయకపోయినా రిపేర్ చేయించుకోవాలంటూ పెట్టుకుంటుంటే మళ్ళీ మా పిల్లలు ఎవరో ఒకరు గిఫ్ట్ ఇస్తున్నారు చిన్న రేడియో, మొబైల్ చిన్న రేడియో పట్టుకుని తిరుగుతూ ఉంటాను అనమాట, కిచెన్ లో కూడా వింటూ ఉంటాను అలా.
1: నైస్ నైస్ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.
2: మ్యూజిక్ ఈజ్ మై లైఫ్.
1: ఓ సో గుడ్, థ్యాంక్ యూ. ఎస్, అదండి మంగా భాస్కర్ గారి మెమరీస్. సో నైస్ కదా. ఇలాంటి మెమరీస్ మీరు కూడా షేర్ చేయాలనుకుంటే యూ కెన్ కాల్ అస్ ఆన్ నెంబర్స్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. స్టే ట్యూన్డ్.
3: బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000-0033-100.

0: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. There is a caller waiting for us. Hello?
1: Hello? Vaishnavi garu.
0: Namaste, Andy.
1: Shubhamadhyanam.
0: Namaste, Andy. Shubhamadhyanam. Namaste, Kuda.
1: Namaste. Baunara?
0: Baunan, Andy. Mee peru?
1: K. Ramesh. Amma, Osman.
0: Namaste, Ramesh garu. Topic vinnara?
1: Vinnanama. Tavi baunama. Nagaragaramma, paathai gurtu pettukovadaniki ఒక 1 MB, 2 MB, 3 MB, 5 MB, 10, 20, 25, 50 MB.
0: ఓ నైస్.
1: ఇవన్నీ నేను ఇప్పటికి దాచిపెట్టానమ్మా.
0: నైస్ నైస్ అండి.
1: అయితే ఇంకోటి ఏంటంటే నగర్ ఒకటి పాత నేషనల్ ట్రాన్స్మిషన్ టీపీ కార్డు ఉందమ్మా, 1997 లో తీసుకుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది.
0: అందులో
1: క్యాసెట్ చేసుకుని మంచి ఓల్డ్ సాంగ్స్ మీద అన్ని పెట్టుకొని వింటానమ్మా నేను.
0: సో నైస్ అండి.
1: ఇంకోటమ్మా, ఇంకోటి మన శ్రోతలకు ఒకటి విజ్ఞప్తి అమ్మా, మన ఉస్మాన్ గంజ్ దగ్గర ఉస్మాన్ గంజ్ పక్క సందులో విజయ భవన్ ఉంటుంది, మనం పిల్లల కింద కావాల్సిన స్టేషనరీ లాంగ్ నోట్
0: అండి మీరు. ఓకే అండి, దానికి ప్రమోట్ చేయాలనుకుంటే మీరు ఆకాశవాణి ఆఫీస్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్, సో అలాంటి టేప్ రికార్డర్స్, అలాంటి సార్ చెప్పినవన్నీ మనకు మన లైఫ్ని మిస్ అవుతున్నా వాటితో మనకి ఆ మెమరీస్ని గుర్తు చేస్తుంటాయి, దాంతో స్పెండ్ చేసిన టైమ్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, విచ్

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: వైషు వైషు ఆగు, ఐస్ కాంటాక్ట్ చేయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసాను. మీకు స్ట్రీట్ ఫుడ్ తెలుసా?
0: తెలుసండి, నాకు చాలా ఇష్టం.
1: చాలా ఇష్టం. కుబానికా మీఠా?
0: అబ్బా, ఐ లవ్ ఇట్.
1: చాలా స్వీట్ గా ఉంటుంది నీ గొంతు లాగానే.
0: ఓ థ్యాంక్ యూ సార్.
1: అయితే నేను చాలాగా మీకు ఇష్టమైన ఒకసారి వెళ్దామా చాలా మీద దగ్గర గాజుల కోసం లాడ్ బజార్
0: వెళ్దాం వెళ్దాం.
1: సూపర్ గా ఉంటుంది, ఆడవాళ్ళకంటే చాలా బాగా ఇష్టం. అయితే నువ్వు ఇందాక నుంచి అడుగుతున్నావు కదా బాల్యంలో నుంచి ఏం దాచుకున్న వస్తువేనంటే, ఆ కాలంలో మా తాతగారు ఒక మంచం ఉండేది. ఆ మంచం కాస్త అమ్మకు వచ్చింది, అమ్మ కాస్త నా దగ్గరకు వచ్చింది. దాన్ని అపురూపంగా దాచుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు ఆనవారు మంచం మీదే పడుకుంటాను. ఎన్ని కార్పెట్స్ ఉన్నా, ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ ఉన్నా, ఏసీ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోతాను. అది నాకు ఇష్టమైన, తరతరాల నుంచి వస్తున్న మంచం కాబట్టి అది ఫాలో అవుతూ ఉన్నాను. అయితే నీకు పుస్తకాలు బాగా ఇష్టమా? చదవడం ఇష్టమా? రాయటం ఇష్టమా?
0: రాయటం ఎక్కువ ఇష్టం.
1: నీకు ఫేవరెట్ గురువు ఎవరు?
0: నా గురువు మై మామ్.
1: మామే, కానీ టీచర్ ఒకరు ఉంటారు కదా ఇష్టమైన గురువు అని?
0: ఉంటారు.
1: ముఖే ముఖి సరస్వతి అంటారు, ప్రతి ముఖంలో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అయితే నీ వెనక ఉన్న ఖజానా ఏంటో, నీ మనిషి వెనక కథ ఏంటో ఈరోజు నా షోలో చెప్పేస్తున్నా. ఇవన్నీ ఎందుకు అడిగి అనుకున్నావు? ఇవన్నీ నెక్స్ట్ జస్ట్ హైదరాబాద్లో డబుల్ కమీటాలో అండ్ ఫుల్ బిందాస్ రాక్ చేయబోతున్నాను. నేను మీ వేణువు.
0: హలో అండి, అది విన్నారు కదా? నెక్స్ట్
1: వాళ్ళు వింటూనే ఉంటారు, నువ్వు కూడా వింటూ ఉంటావు. సార్ నువ్వేదో చెప్పాలనుకున్నావు, చెప్పేసాయి.
0: సరే, నెక్స్ట్ షోకి కావాల్సినంత ఎక్సైట్మెంట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో లిజనర్ స్టే ట్యూన్డ్, మీరు ఇలాగే వింటూ ఉండండి, స్టే హైడ్రేటెడ్ అండ్
1: వాళ్ళు ఏం లేదు, మస్తుగా వింటారు. ఈ షూరు చేశారు కానా, మస్తు కానా లోపల వేసుకున్నారు. ఇక తెలుగు భాష ఎట్లుంటుంది అంటే హైదరాబాద్ యాస ఉర్దూ కలిపి అట్లుంటుంది, మస్తుగా ఉంటుంది అనమాట.
0: బాబోయ్, నెక్స్ట్ షోకి వచ్చే ఎనర్జీ నేను ఇప్పుడు ఆపలేకపోతున్నాను.
1: అయితే నువ్వు చాలా స్లో, నేను చాలా స్పీడ్, కానీ భోజనం చేయడానికి నీకు ఎనర్జీ కావాలి, అందుకే నీకు బ్రేక్ ఇస్తాను. వాళ్ళందరూ భోజనం చేశారు, నేను కూడా ఫుల్ బిందాస్ బావ్ అనుకుంటూ తినేసి వచ్చాను. కాబట్టి నీకు ఇప్పుడు కావాలి చక్కని రుచికరమైన భోజనం.
0: అవును, కరెక్ట్. సో బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నేను మీతో చాలా కబుర్లో షేర్ చేసుకున్నాను, నేను చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మంచి పాట వినేయండి, దాని ముందుగా కమర్షియల్ షార్ట్ బ్రేక్.
2: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Rainbow 101.9.
1: హలో హలో, నమస్కారం, వడకం, ఆదాబ్, ఎలా ఉన్నారు? నమస్తే, హలో, ఆదాబ్ అంటూ వైషు వెళ్ళిపోయింది కాబట్టి నేను డబుల్ కా మీటా జస్ని హైదరాబాద్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో, తాజా సాంగ్స్తో నేను రెడీగా ఉన్నాను. ఈ టైంలో మీరందరూ చక్కగా భోజనం చేసి అండ్ క్యూ చేసి ఉంటారు కదా. మంచి పాటల కోసం నేను క్యూ చేస్తే మంచి మాటల కోసం మీరు క్యూ చేసి ఉంటారు. అండ్ బ్యూటిఫుల్ షో వింటూ ఉండండి, రెయిన్బో ఎఫ్ఎం 101.9, ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వింటూ ఉండండి, బాగుంటుంది. మరి మీరు ఒక పంచదార బొమ్మ బొమ్మ అంటూ వచ్చి పాటని పలకరించిన తర్వాత నా షోలో హైలైట్స్ ఏంటో ఇందాకే చెప్పేశాను కాబట్టి మీకు ఏమేమి ఉంటాయో బాగా తెలుసు. స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టం ఉండదు, కానీ మన హైదరాబాద్లో ఒక యాత్రలాగా వెళ్ళామంటే రకరకాల ప్లేస్లో రకరకాల ఫుడ్, రకరకాల కల్చర్, రకరకాల ఫెస్టివల్ సంబంధించిన జస్ని హైదరాబాద్లో బోల్డ్ అని వంటకాల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఉత్సవాల గురించి మాట్లాడుకుందాం. డే స్పెషల్ ఏంటో మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరెవరు ఏంటి స్పెషల్, చరిత్రలో ఒక రోజు అంటూ ఉంటుంది కదా, ఆ రోజుకి ఈ రోజుకి ఏంటి స్పెషల్ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ యాత్ర చేద్దామా ఒకసారి. హైదరాబాద్ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆప్యాయత, ఆ తర్వాత మనసును దోచుకునే రుచులు. ఈ నగర వీధుల్లో అడుగు పెడితే చాలు, ప్రతి మలుపు ఓ కొత్త పరిమళంతో పలకరిస్తుంది. ఇరాన్ చాయ్ ఆవిరిలో కలిసిన అనుబంధం, ఉస్మానియా బిస్కెట్లో దాగిన మాధుర్యం, రోడ్డు పక్కన సందడి చేసే ఫుడ్ స్టాళ్ల సందడి, ఇవన్నీ కలిసి హైదరాబాద్ను రుచుల వేడిగా మార్చేస్తాయి. పాత బస్తీ వీధుల్లో నడుస్తుంటే కేవలం ఆహారపు వాసనలు మాత్రమే కాదు, ఎన్నో జ్ఞాపకాలు కూడా మన వెంట నడుస్తాయి. ప్రతి వంటకంలో కథ ఉంటుంది, ప్రతి రుచిలో ఒక సాంప్రదాయం ఉంటుంది, ప్రతి పరిమళంలో ఒక అనుబంధం ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే కేవలం ఆకలి తీర్చే ఆహారం కాదు, నగర సంస్కృతిని ఆస్వాదించే ఒక అందమైన అవకాశం. సాయంత్రపు చల్లని గాలిలో చాయ్ కప్పు చేతులు పట్టుకునే వీధుల సందడి చేస్తుంటే హైదరాబాద్ తన అసలైన అందాన్ని చూపిస్తుంది. రుచులు, రంగులు, మనుషులు, ముచ్చట్లు అన్నీ కలబోయి ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టిస్తాయి. అందుకే హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ యాత్ర అనేది తిండి కోసం చేసే ప్రయాణం కాదు, ఈ నగర ఆత్మను, ఆప్యాయతను, ఆనందాన్ని ఆస్వాదించే ఒక మరుపురాని అనుభవం. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి రుచి ఒక కథ చెబుతుంది, ప్రతి వీధి ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. కాబట్టి వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మీరు వింటుంది జాస్ని హైదరాబాద్, వింటుంది రెయిన్బో ఎఫ్ఎం.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
5: ఒరేయ్ వెంకటేశ్, ఇలా ఏరద్దరు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. తర్వాత మనం ఏం తెలుసుకుందాం? స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, హైదరాబాద్ అంటే ఒక స్పెషల్ గురించి మాట్లాడుకున్నాం. కానీ హైదరాబాద్ అంటే టోటల్ ఎక్కడ ఉండింది? తెలంగాణలో. తెలంగాణలో ఫెస్టివల్స్ కంటే ఒక స్పెషల్ ఉంటుంది. ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క స్పెషల్ ఉన్న అది కామన్. కానీ ఇది మాత్రం తెలంగాణలో ఆడపడుచులందరూ కంపల్సరీగా ఈ వంటకాన్ని చేస్తూ ఉంటారు, ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తారు. అది కూడా సంక్రాంతి సీజన్లో స్టార్ట్ అవుతుంది. మరి ఇంట్లో వడిబియ్యమన్నా, తర్వాత శ్రీమంతమన్నా ఇలాంటి కార్యక్రమాలు ఇది కంపల్సరీగా ఈ వంటకం ఉంటుంది. అదేంటంటే సకినాలు అండి. బాగా తెలుసు కదా, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడితే సకినాల ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది. పండగల సందడి, ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యుల కలయిక, ఆప్యాయమైన కబుర్లు, వీటన్నిటి మధ్య సకినాల తయారీ ఒక అందమైన సాంప్రదాయంగా నిలుస్తుంది. బియ్యం పిండి, నువ్వులు, నెయ్యి పరిమళాలతో తయారయ్యే సకినాలు కేవలం ఒక చిరుతిండి కాదు, తెలంగాణ ఇంటి మమకారానికి ప్రతీక. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇంటిల్లు పాది కలిసి సకినాలు తయారు చేయడంలో ఓ పండగలో పండగలాగా ఉంటుందన్నమాట. చుట్టులుగా అల్లిన సకినాల రూపం ఎంత అందంగా ఉంటుందో, వాటి రుచి అంతకంటే మధురంగా ఉంటుంది. ప్రతిదీ కూడా కరకల్లాడే మొక్కలో తెలంగాణ నేల సువాసన, సాంప్రదాయం, తీపి, కుటుంబ బంధాల ఆప్యాయత దాగి ఉంటుంది. కాలం మారినా, తరాలు మారినా సకినాలపై ఉన్న ప్రేమ మాత్రం మారలేదు. ఎందుకంటే అవి కేవలం ఆహారం కాదు, మన మూలాలను గుర్తు చేసే జ్ఞాపకాలు. తెలంగాణ వంటింటి వారసత్వాన్ని నేటికి సజీవంగా ఉంచుతున్న అపురూపమైన రుచుల్లో సకినాలు ఒకటి. సకినాల కరకరల్లో వినిపించింది కేవలం రుచి కాదు, తెలంగాణ సాంప్రదాయం చెప్పే మధుర గాథ. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ పాట తర్వాత అందరం కూడా చాలా

0: మీద వెళ్దాం లార్డ్ బజార్కి. మీకు అందరూ బాగా తెలుసుగా ఎందుకన్నాను, ఆ విషయం మీకు అర్థమైపోయింది, ఫీడ్బ్యాక్ ముందే ఇచ్చాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
2: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
1: एनसीपीसीआर आयोजित कर

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్.

రంగుల మయం. సో లార్డ్ బజార్ కథలు అంటే మీకు బాగా గుర్తొచ్చేది గాజుల గలగలలు, ఆడవారి చేతికి గాజులు నిండుగా ఉంటే బాగుంటుంది. ఇంకా సినిమా షూటింగ్ వాళ్ళైతే చెప్పనవసరం లేదండి, ఎన్ని రకాల మ్యాచింగ్స్ మ్యాచింగ్స్, అందుకే అంత అందంగా ఉంటారేమో. బయట ఉన్న ఆడవాళ్ళు ఒకటే కలరు, ఒకటే కాంబినేషన్, ఒకటే బ్యాంగిల్స్ వేసుకుంటారు, కానీ కొంతమందికి భలే ఆర్ట్ అండి. వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళే పూసలు గుచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళే బ్యాంగిల్స్ తయారు చేసుకుంటారు, నలుగురికి ఇచ్చేస్తూ ఉంటారు, అందులో ఆనందం పొందుతూ ఉంటారు, రకరకాల బ్యాంగిల్స్ తయారు చేస్తారు. మీరు ఒక శారీని కనుక తీసుకెళ్లి లార్డ్ బజార్ లేదా షాపు తీసుకెళ్తే దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఇట్టే నిమిషంలో అక్కడ తీసి ఇచ్చేస్తారు. కానీ ఎవరు ఆడవారు కాదు, మగవాళ్ళు అంత షార్ప్గా అంత యాక్టివ్గా ఉంటారు. హైదరాబాద్ గురించి మాట్లాడితే చార్మినార్ నీడలో మెరిసే లార్డ్ బజార్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఇది కేవలం ఒక మార్కెట్ కాదు, ఎన్నో జ్ఞాపకాలు, సంప్రదాయాలు, కథలను తనలో దాచుకున్న ఒక సజీవ చరిత్ర. సాయంత్రం వేళ లార్డ్ బజార్ వీధుల్లో అడుగు పెడితే రంగురంగుల గాజుల మెరుపులు కళ్ళను కట్టిపడేస్తాయి. ప్రతి దుకాణం ఒక కళాఖండంలా కనిపిస్తుంది. ఆ గాజులపై పడే వెలుగులు పాత నగరపు అందానికి మరింత మెరుపులు అద్దుతాయి. ఎన్నో దశాబ్దాలుగా పెళ్లి కూతుళ్ల కళలను అలంకరిస్తూ పండుగల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ వస్తున్న ఈ బజార్ హైదరాబాద్ ఆత్మకు ప్రతిబింబంలా నిలుస్తుంది. ఇక్కడ అమ్మేది కేవలం గాజులు కాదు, సాంప్రదాయాలు, అనుభవాలు, అనుబంధాలు, భావోద్వేగాలు. వీధుల్లో వినిపించే వ్యాపారుల పిలుపులు, కొనుగోలుదారుల సందడి, గాజుల గలలు కలిసి ఒకే ప్రత్యేకమైన సంగీతాన్ని సృష్టిస్తాయి. ప్రతి మూల ఒక కథ చెబుతుంది, ప్రతి దుకాణం ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటుంది. అందుకే లార్డ్ బజార్కి వెళ్ళడం అంటే షాపింగ్ చేయడం మాత్రమే కాదు, హైదరాబాద్ చరిత్రను, సంస్కృతిని, జీవన శైలిని దగ్గరగా ఆస్వాదించడం. కాలం మారినా, నగరం మారినా లార్డ్ బజార్ ఆకర్షణ మాత్రం ఎప్పటికీ చెదన రంగులా నిలిచిపోతుంది. గాజుల గలగలలో వినిపించే ఇది కేవలం శబ్దం కాదు, హైదరాబాద్ చరిత్ర చెప్పే మధుర గాథ అన్నమాట. చాలామంది బ్యాంగిల్స్ అక్కడ చూసి వీళ్ళు కూడా వెరైటీ వేరుగా మ్యాచ్ మ్యాచింగ్గా రెడీ చేసుకొని షూటింగ్ స్పాట్స్లో యూజ్ చేస్తున్న సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. ఆనాటి సావిత్రి గారు, సౌందర్య గారు, రాగిణి గారు, జయలలిత గారు, వైవిజయ గారు ఇలా చెప్పుకుంటే అందరూ గార్లు బోల్డ్ అంత వెరైటీస్ అన్నీ కూడా యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఆర్ట్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటారు. సపోజ్ మనకి అందరూ కూడా ఒక సోషల్ మీడియా చూస్తే ఎక్కువగా రాగిణి గారు ఏం చేస్తారంటే తన జ్యువెలరీ అంతా కూడా తనే తయారు చేసుకొని నలుగురికి ఇవ్వటం, పూసలు తెచ్చుకోవడం, కూర్చోడం, తర్వాత వెరైటీ వెరైటీగా తయారు చేయడం, బ్యాంగిల్స్ అన్నీ కూడా అసలు ఇంటి మార్కెట్ చూస్తే లార్డ్ బజార్ మొత్తం తీసుకొచ్చి ప్యాక్ చేసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని షూటింగ్ స్పాట్లో కూడా కొంచెం గ్యాప్ దొరికినా అదే పని అనమాట. ఇంకా అదే స్టైల్, ఆ నవ్వులోని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఇది ఎవరికి అవసరం అంటే మీకోసమని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు చూసారా, అదే వాళ్ళ చిటికలో ఒక మాటే అంటారు. కేవలం అంతే, ఎవరికోసం అండి ఇది అని అంటే మీకోసమే అని అంటారు, అంతే. ఈజీగా వాళ్ళకి ఇంత పెట్టుబడి పెట్టి షాపింగ్ వెళ్ళి షాపింగ్ చేస్తే వాళ్ళు ఎవరి కోసం అని అడిగినందుకు, మీకోసమే అని ఇచ్చినందుకు నవ్వుల తెల్లదనాన్ని, ఆనందాన్ని పొందుతున్న సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ అది వేరే విషయం అనుకోండి. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. దాత ఎప్పుడు కూడా గొప్పవాడే, కానీ స్వీకరించేవాడు ఇంకా గొప్పవాడు. అందుకే రామాయణం కూడా చెబుతుంది అనమాట, దశరథ మహారాజు జనకుడు కన్నా కూడా గొప్పవాడు, అయినా సరే స్వీకర్త స్వీకరించబోతున్నాడు, ఆయన దానం చేయబోతున్నాడు, కన్యాదానం చేయబోతున్న కన్యను దానంగా ఇస్తున్నాడు, సీతాదేవిని ఇవ్వబోతున్నాడని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారంట. దాత కన్నా కూడా స్వీకర్త, అంటే స్వీకరించేవాడు ఎంత గొప్పవాడు, గొప్పవాడైనా సరే ఇక్కడ స్వీకరించినాడు కాబట్టి ఆయన కన్నా గొప్పవాడు ఎవరంటే ఇచ్చేవాడు దాత అనమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల

పరిరక్షణకై హైదరాబాద్ డిస్టిక్ చైర్పర్సన్ అన్నట్టు. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు భయం. కుబానికా మీఠా నిజాం వంటింటి మాధుర్యం ఇది. హైదరాబాద్ రుచుల గురించి మాట్లాడితే కుబానికా మీఠా పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఇది కేవలం ఒక స్వీట్ కాదు, నిజాం కాలం నుంచి వస్తున్న ఓ మధురమైన సాంప్రదాయం. ప్రతి చెంచాలో రాజసపు రుచి, ప్రతి ముక్కలో హైదరాబాద్ వారసత్వ మాధుర్యం దాగి ఉంటుంది. ఎండబెట్టిన ఆఫ్రికాడ్ పండ్లతో తయారై ఈ మిఠాయి సాధారణ పదార్థాల్లో అసాధారణ రుచిని సృష్టించిన వంటకాలకు నిదర్శనం. మెల్లగా ఉడికించి ప్రేమగా సిద్ధం చేసిన కుబానికా మీఠా నోట్లో కరిగిపోయి మనసును హాయిగా తాకుతుంది. ఒకప్పుడు నిజాం విందుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మిఠాయి నేడు కూడా హైదరాబాద్ అతిథి సత్కారానికి చిరునామాగా మెలుస్తుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, వేడుకలు, ఏ సందర్భమైనా కుబానికా మీఠా ఉంటే ఆ విందుకు ప్రత్యేకమైన మెరుపు వచ్చినట్లే. తీపి అనేది కేవలం రుచిలోనే ఉండదు, దాని వెనక ఉన్న కథలో కూడా ఉంటుంది. కుబానికా మీఠా అలాంటి కథే. దక్కన్ నేల సంస్కృతి, నిజాం వైభవం, హైదరాబాద్ ఆతిథ్యం అన్నీ కలిసిన మధుర జ్ఞాపకం. కుబానికా మీఠా రుచిలో తీపి మాత్రమే కాదు, హైదరాబాద్ చరిత్ర, నిజాం వైభవం, ఆతిథ్యపు మాధుర్యం కూడా కలిసే ఉంటాయి. మరి అలాంటి స్పెషల్ అంటే పెళ్ళిళ్ళల్లో ఎక్కువ కనిపించేస్తుంది. అందుకే పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాను, ఫంక్షన్కి వెళ్ళానుకో స్వీట్స్ మీద పడుతుంటారండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యాను.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. హైదరాబాద్ యాస చెవులకు తేనెలొలికే భాష. హైదరాబాద్ గురించి చెప్పాలంటే కేవలం చార్మినార్, బిర్యానీ, పాత బస్తీ మాత్రమే కాదు, ఈ నగరానికి అసలైన అందం దాని యాసలో కూడా ఉంటుంది. వినగానే మనసుకు దగ్గరగా అనిపించే ఆ మాటలు, పలకరింపులో కనిపించే ఆప్యాయత, సంభాషణలో దాగి ఉండే చమత్కారం, ఇవన్నీ కలిసి హైదరాబాద్ యాసను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇక్కడ మాటలు కేవలం వినిపించవు, నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, అనుబంధాల్ని మరింత దగ్గర చేస్తాయి. ఉర్దూ మాధుర్యం, తెలుగు ఆత్మీయత, దక్కన్ సంస్కృతి, ఇవన్నీ కలగలిసి ఒక అందమైన భాష ప్రవాహంగా మారినప్పుడు పుడుతుంది హైదరాబాద్ యాస. క్యా, మియాన్, హౌ, నక్కో, కైకు, టెన్షన్ లేతో అంటే వంటి మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉంటుంది. ఇవి కేవలం పదాలు కాదు, ఈ నగర జీవనశైలికి అద్దం పట్టే భావాలు. హైదరాబాద్ యాసలో కోపం కూడా కొంచెం ఇద్దంగానే ఉంటుంది, ముద్దుగానే ఉంటుంది, సరదా మరింత చిలిపిగా ఉంటుంది, ప్రేమ మరింత ఆత్మీయంగా ఉంటుంది. అందుకే ఈ యాస విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వినాలనిపించుకుంటారు. భాష అనేది ఒక ప్రాంతం ఆత్మ అయితే హైదరాబాద్ యాస ఆత్మకి చిరునవ్వు. తరాలు మారినా కాలం మారినా యాసలో మాధుర్యం మాత్రం జరగదు, ఎందుకంటే హైదరాబాద్ యాస మాట్లాడితే కేవలం మాటలు కాదు, మనుషుల్ని మనుషులతో కలిపే ఒక ఆప్యాయమైన భాష అనమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మెట్రోలో వెళ్తున్న కథల్లా ఉంటాయి, వేల కథలు ఉంటాయి ప్రయాణించే వాళ్ళకి. హైదరాబాద్ నగరం ఉదయాన్నే కళ్ళు తెరిచిన క్షణం నుంచి పరుగులు మొదలవుతాయి. ఆ పరుగుల మధ్య వేలాది మంది గమ్యాలను కలిపి ఓ అందమైన వారధిలా మెట్రో నిలుస్తుంది. కానీ మెట్రో కేవలం ఒక రవాణా వ్యవస్థ కాదు, ప్రతిరోజు వేల కథలు ప్రయాణించే ఒక చలన ప్రపంచం. ప్రతి స్టేషన్లో కొత్త ముఖాలు కనిపిస్తాయి. ఎవరో ఉద్యోగానికి వెళ్తుంటారు, ఎవరో కళల కోసం కాలేజీ పరుగులు తీస్తుంటారు, మరెవరు ఎంతో కాలం తర్వాత తమ ప్రియమైన వారిని కలవడానికి ప్రయాణిస్తుంటారు. ఒక్కో బోగిలో ఒక్కో జీవితం, ఒక్కో ఆశ, ఒక్కో గమ్యం కనిపిస్తుంది. కిటికీ పక్కన కూర్చున్న నగరాన్ని చూస్తున్న కళ్ళల్లో ఎన్నో ఆలోచనలు దాగి ఉంటాయి. ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్న వ్యక్తి వెనక ఒక అందమైన అనుబంధం ఉండొచ్చు. పుస్తకం చదువుతున్న ప్రయాణికుడి మనసులో ఒక కొత్త ప్రపంచం నడుస్తూ ఉండొచ్చు. మెట్రో వేగంగా ముందుకు సాగుతున్న అందులో ప్రయాణించే కథలు మాత్రం మనసులో నిలిచిపోతాయి. పరిచయం లేని మనుషులు కొన్ని నిమిషాలు ఓకే దారిలో కలిసి ప్రయాణించి మళ్ళీ తమ జీవితాల్లో కలిసిపోతుంటారు. అందుకే మెట్రో ప్రయాణం అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడం మాత్రమే కాదు, ఎన్నో కళలు, ఆశలు, భావోద్వేగాలు ఒక పట్టాలపై

ప్రయాణించే అందమైన అనుభవం. ఎందుకంటే ప్రతి మెట్రో టికెట్ వెనక ఒక గమ్యం ఉంటుంది, ప్రతి ప్రయాణికుడు వెనక ఒక కథ ఉంటుంది. నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: మాయ మాటలింక తాలు పోకిరి ఇటు రామరి
1: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన వివిధ ప్రతిపాదనలు, చర్యలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3,387 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తవుతుంది. తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం భూముల ధరలను నామాంతం పెంచి సామాన్యుల సొంతింటికలను దూరం చేస్తుందన్నారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్నారు. టోర్నమెంట్ చివరి రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు

విన్సెంట్ కీమర్పై విజయం సాధించారు. ఈ టైటిల్ను కైవసం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు. నార్వే చెస్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత గ్రాండ్ మాస్టర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఈ అద్భుతమైన విజయం అతని నిరంతర ప్రతిభకు శ్రేష్టతకు నిదర్శనమని మోదీ కొనియాడారు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటన కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత టీ20 క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈరోజు ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను భారత టీ20 జట్టు నూతన కెప్టెన్గా నియమించారు. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించి సంచలనం సృష్టించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు మీరు వినబోతుంది ఏంటంటే, ఈ సమయంలో డబల్ కా మీటా. డబల్ కా మీటాలో మీరు కొంచెం మన చైల్డ్హుడ్ డేస్లోకి వెళ్ళిపోదామా? అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కష్టం. ఇంక పిల్లలకి ఆటలు అన్నీ బంద్ పెట్టి, పుస్తకాలు, అట్టలు, లేబుల్స్, యూనిఫామ్స్, టై అన్నీ ఉంటుంటాయి. బాల్యంలోని బంగారు రోజుల గురించి మాట్లాడుకుందాం. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం కదా, మన బంగారు రోజులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. జీవితంలో ఎంత దూరం ప్రయాణించినా మనసు మాత్రం అప్పుడప్పుడు బాల్య వీధుల్లోకి వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే బాల్యం అనేది కేవలం ఒక వయసు కాదు, ఎలాంటి కల్మషం లేని నవ్వుల ప్రపంచం. ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలే పెద్ద సంతోషాలుగా అనిపించాయి. వర్షంలో తడవటం, స్నేహితుల్లో ఆడుకోవటం, సెలవుల కోసం ఎదురు చూడటం, అమ్మ చేతి వంట తినటం, ఇవన్నీ అప్పట్లో సాధారణంగా అనిపించిన నేడు అమూల్యమైన జ్ఞాపకాలుగా మారిపోయి. బాల్యంలో గడియారం వేగంగా నడిచేది కాదు, రోజులు కూడా భారంగా అనిపించేవి కాదు. బాధలు ఉన్న క్షణాల్లో మర్చిపోయేవాళ్ళం. కోపం వచ్చినా ఎక్కువసేపు నిలబడేది కాదనమాట. నవ్వు మాత్రమే మన నిజమైన సంపద. ఆ బంగారు రోజుల్లో భవిష్యత్తు గురించి భయం ఉండేది కాదు, గతం గురించి పశ్చాత్తాపం ఉండేది కాదు. ఆ క్షణాన్ని ఆస్వాదించడం మాత్రమే తెలుసు. అందుకే బాల్య జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో అత్యంత అందమైన మూలంగా నిలిచిపోతాయి. కాలం ముందుకు సాగిపోయినా బాల్యం మాత్రం మనలో ఎక్కడో ఒక చోట చిరునవ్వులా దాగి ఉంటుంది. ఒక జ్ఞాపకం చాలు, మనసు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాల్యం అనేది జీవిత పుస్తకంలో ఒక అధ్యాయం కాదు, మనసు మళ్ళీ మళ్ళీ చదవాలనుకుని అత్యంత అందమైన గాథ అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైక్ రంగులమయ్యా. మీరు వింటుంది డబుల్ కా మీటా, వేణుతో ఉన్నారు ఈ సమయంలో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్.

0: మయం. నెక్స్ట్ టైం మాట్లాడుకుందామంటే, జనరల్గా చదువులు అయిపోయిన తర్వాత చదువు కాకపోయినా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అంటే చదువే చేస్తేనే ఉద్యోగం అని కాదు, ఏ చేసినా సంపాదన సంపాదనే. అయితే మొదటి సంపాదన ఉంటుంది కదా, అది పని చేసినా, షాపులు పని చేసినా, లేదంటే హౌస్ కీపింగ్ చేసినా, ఆయా పనులు చేసినా, ఏదైనా ఒక ఫస్ట్ శాలరీ అంటారు, తన కెరియర్లో ఫస్ట్ శాలరీ, ఆ మొదటి సంపాదన, మొదటి సంతోషం అంటారు కదా, అది ఏది అనేది అడిగితే ఏం చెప్తారంటే, జీవితంలో ఎన్నో విజయాలు వస్తాయి, ఎన్నో ఆనందాలు ఎదురవుతాయి, కానీ మొదటిసారి మన కష్టానికి ప్రతిఫలంగా చేతికి వచ్చిన ఆ సంపాదన ఇచ్చే సంతోషం మాత్రం ప్రత్యేకం. అది కేవలం డబ్బు కాదు, మన శ్రమకు లభించిన తొలి గుర్తింపు, ఆ మొదటి జీతం, మొదటి పారితోషికం, మొదటి ఆదాయం, మొత్తం ఎంత అనేది ముఖ్యం కాదు, అందులో దాగి ఉన్న ఆత్మవిశ్వాసమే అసలైన సంపద. నేను కూడా సంపాదించగలను అనే నమ్మకం ఆ క్షణంలోనే పుడుతుంది. మొదటి సంపాదన చేతిలో పడినప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొనిపెట్టాలనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి మన కోసం కష్టపడిన తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూడాలనిపిస్తుంది. ఆ క్షణంలో సంపాదించిన మొత్తం కంటే పంచుకున్న ప్రేమ విలువ ఎక్కువగా అనిపిస్తుంది. అది మన బాధ్యతలకు ఆరంభం కావచ్చు, మన కలలకు మొదటి మెట్టు కావచ్చు, కానీ ఏ రూపంలో వచ్చిన మొదటి సంపాదన జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాలం గడిచే కొద్దీ ఆదాయం పెరగొచ్చు, విజయాలు మరెన్నో రావచ్చు, కానీ మొదటిసారి కష్టపడి సంపాదించిన ఆ చిన్ని మొత్తం ఇచ్చిన ఆనందాన్ని మాత్రం ఏ పెద్ద మొత్తం భారీ చేయగలదు, అసలు భర్తీ చేస్తుందా, అసలు చేయగలదు. ఎందుకంటే మొదటి సంపాదనలో డబ్బు విలువ కంటే మన కళలు నిజమవుతున్నాయని సంతోషం ఎక్కువగా ఉంటుంది. 100% ట్రూ అనమాట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.2, మీ లైఫ్ రంగులమయం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: FM Rainbow 101.9.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
4: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
1: FM Rainbow 101.9.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
6: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మర్చిపోలేని టీచర్స్ అండ్ గురువులు చాలామంది ఉంటారు లైఫ్ సైకిల్లో. చదువు చెప్పిన వాళ్ళే కాకుండా సంగీతం, మ్యూజిక్, డ్యాన్స్ ఇలా చెప్పుకుని పోతే చాలా ఉంటుంటాయి. మన జీవితంలో ఎంతోమంది వస్తారు వెళ్తారు, కానీ కొందరు మాత్రం కాలం ఎంత గడిచినా మన

జ్ఞాపకాల నుంచి చెరిగిపోరు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచేవారు గురువులు. ఎందుకంటే వారు కేవలం పాఠాలు చెప్పరు, జీవితానికి దారి చూపిస్తారు. చేతిలో చాక్ పట్టుకుని బోర్డుపై అక్షరాలు రాసి ఆ గురువు నిజానికి మన భవిష్యత్తునే రాస్తుంటారు. పుస్తకాల్లోని విషయాలు మాత్రమే కాదు, మనిషిగా ఎలా ఎదగాలో కూడా నేర్పిస్తారు. మనలోని సామర్థ్యాన్ని మనకంటే ముందే గుర్తించి ముందుకు నడిపించే శక్తి గురువులది. కొన్నిసార్లు వారు మందలింపులు అప్పట్లో కఠినంగా అనిపించవచ్చు.

మందలింపులు అప్పట్లో కఠినంగా అనిపించవచ్చు, కానీ కాలం గడిచాక అవే మాటలు మన విజయాలకు పునాదిగా నిలిచాయని అర్థమవుతుంది. ఒక మంచి గురువు చెప్పిన చిన్న సూచన కూడా జీవిత గమ్యాన్ని మార్చగలదు. పాఠశాలలు మార్చవచ్చు, తరగతులు ముగిసిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ ఒక గురువు చెప్పిన మంచి మాట, ఒక ప్రోత్సాహం, ఒక చిరునవ్వు మాత్రం జీవితాంతం మనతోనే ప్రయాణిస్తాయి. అందుకే గురువులు కేవలం విద్యను అందించే వ్యక్తులు కాదు, కళలకు రెక్కలు తొడిగే శిల్పులు. విజయపు శిఖరాలను చేరుకున్న ప్రతి వ్యక్తి కథ వెనక ఎన్నడో ఎక్కడో ఒక చోట ఒక గురువు ప్రేరణ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ ఆ జ్ఞానాన్ని జీవితంగా మలిచేది గురువులే. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
2: ఏ చోటైనా
3: శ్రోతుల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణువుతో వింటున్నారు ఈ సమయంలో డబుల్ కా మీట. పుస్తకాలు నేర్పిన జీవిత పాఠాల గురించి మనం మాట్లాడుకుందాం. మనిషికి ఎన్నో గురువులు ఉంటారు. కొందరు మన ఎదుట నిలబడి పాఠాలు చెబుతారు, మరికొందరు నిశ్శబ్దంగా పేజీల మధ్య దాగి జీవితాన్ని పరిచయం చేస్తారు. అలాంటి మౌన గురువులే పుస్తకాలు. ఒక మంచి పుస్తకం చేతిలో పడితే అది కేవలం కథను చెప్పదు, మనలో కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది, ప్రపంచాన్ని చూడడానికి కొత్త దృక్పథాన్ని ఇస్తుంది, మనం ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాలకు తీసుకెళ్తుంది, ఎప్పుడూ కలవని వ్యక్తులను పరిచయం చేస్తుంది. కొన్ని పుస్తకాలు విజయాన్ని నేర్పిస్తాయి, కొన్ని ఓటమిని ఎలా స్వీకరించాలో చెబుతాయి, కొన్ని ఆశని నింపుతాయి, మరికొన్ని సహనాన్ని నేర్పుతాయి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి మనకు తెలియకుండానే సమాధానాలుగా మారిపోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచేది, సందేహాల్లో ఉన్నప్పుడు దారి చూపేది, నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేది చాలాసార్లు ఒక మంచి పుస్తకమే. అందుకే చదివిన పుస్తకాలు ముగిసిపోవచ్చు, కానీ అవి నేర్పిన పాఠాలు మాత్రం మన ప్రయాణాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో కూడా పుస్తకాల విలువ ఏమాత్రం తగ్గదు, ఎందుకంటే అవి కేవలం సమాచారాన్ని ఇవ్వవు, మనసును పరిపక్వం చేస్తాయి, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఎందుకంటే కొన్ని పుస్తకాలు చదవటం పూర్తవుతుంది, కానీ అవి నేర్పిన జీవిత పాఠాలు మాత్రం మనలో జీవితాంతం జీవిస్తూనే ఉంటాయి. అందుకే ఒక మహానుభావుడు, మహాకవి ఏమన్నాడో మీకు తెలుసా? చిరిగిన వస్త్రమైనా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకాన్ని మాత్రం కొనుక్కో అన్నారట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: వేణుతో వింటున్నారు డబుల్ కా మీటా. ఈ సమయంలో

లో నవ్వు ఉచితంగా దొరికే ఔషధం అట, నిజమే కదా. పిల్లల బోసినవి చూసినా, పెద్దవాళ్ళ నవ్వు చూసినా అలానే అనిపించేస్తుంది. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు ఆనందం తీసుకొస్తే మరికొన్ని రోజులు పరీక్షలను ఎదురుగా నిలబెడతాయి. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసుకు కాస్త ఉపశమనం ఇచ్చే ఒక అద్భుతమైన శక్తి ఉంది అంటే అది నవ్వు. నవ్వడానికి డబ్బు అవసరం లేదు, ప్రత్యేక సందర్భం అవసరం లేదు. మనస్ఫూర్తిగా వచ్చిన ఒక చిరునవ్వు చాలు, మనలోని భారాన్ని కాసేపైనా తేలిక చేస్తుంది. అందుకే నవ్వును ఉచితంగా దొరికే ఔషధం అంటారు. ఒక చిరునవ్వు పరిచయం లేని వారిని కూడా దగ్గర చేస్తుంది. ఒక నవ్వు బాధలో ఉన్న మనసుకు ధైర్యం ఇస్తుంది. కొన్నిసార్లు మనం చెప్పే వేల మాటల కంటే ఒక ఆప్యాయమైన చిరునవ్వే ఎక్కువ అర్థాన్ని చేరవేస్తుంది. నవ్వే మనిషి చుట్టూ సానుకూలత ఉంటుంది. నవ్వే మనసు కష్టాలను కూడా కొంచెం తేలిగ్గా ఎదుర్కోగలదు. అందుకే వైద్యులు కూడా ఆనందంగా ఉండమని చెబుతారు. ఎందుకంటే ఆరోగ్యానికి మందులతో పాటు మంచి మనసు, స్వచ్ఛమైన నవ్వు కూడా అవసరమే. ఈ పరుగుల జీవితాల్లో మనం చాలా విషయాల కోసం సమయం కేటాయిస్తాం, కానీ నవ్వడానికి మాత్రం మర్చిపోతుంటాం. కాసేపు మనసు విప్పి నవ్వితే జీవితమే కొంచెం అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే నవ్వు ఖర్చు లేని సంపద, పంచుకుంటే తగ్గిపోని ఆనందం. మనసుకు, మనిషికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఔషధం అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: కంటి ఆశల వెనక.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీరు వింటుంది డబుల్ కా మీటా. ప్రతి మనిషి ఒక కథ, పుట్టిన ప్రతి మనిషి తనతో పాటు ఒక కథను కూడా తీసుకొస్తాడు. కొన్ని కథలు విజయాల వెలుగులో మెరిసిపోతాయి, మరికొన్ని మౌనపు నీడల్లో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ కథ లేనిది మనిషి మాత్రం ఉండడు. మనకు కనిపించేది ఒక చిరునవ్వు కావచ్చు, కానీ ఆ నవ్వు వెనక ఎన్నో కన్నీటి జాడలు దాగి ఉండొచ్చు. మనకు వినిపించేది కొన్ని మాటలే కావచ్చు, కానీ ఆ మాటల వెనక చెప్పని అనుభవాల ప్రపంచం ఉండొచ్చు. ఒక విత్తనం చెట్టుగా మారటానికి ఎన్ని ఋతువులను దాటుతుందో, ఒక మనిషి తన స్థానాన్ని చేరుకోవడానికి కూడా అంతే పోరాటాన్ని దాటుతాడు. మనం చూస్తున్న విజయం ఒక క్షణమే మాత్రమే కావచ్చు, కానీ దాని వెనక సంవత్సరాల సహనం, శ్రమ, నిరీక్షణ దాగి ఉంటాయి. కొంతమంది జీవితాలు నవలల్లా విస్తారంగా ఉంటాయి, మరికొంతమంది జీవితాలు కవితల్లా చిన్నవైన గాఢమైన భావాన్ని మిగిలిస్తాయి. కానీ ప్రతి జీవితం కాలం రాసిన ఒక అపూర్వమైన రచనే. అందుకే మనిషిని అంచనా వేయడానికి ముందు అతని ప్రయాణాన్ని గౌరవించాలి. ఎందుకంటే మనకు సాధారణంగా కనిపించే వ్యక్తి తన జీవితంలో అసాధారణమైన యుద్ధాలను గెలిచి ఉండొచ్చు. ప్రతి మనిషి ఒక కథ, ప్రతి హృదయం ఒక గ్రంథం, ప్రతి అనుభవం ఒక పాఠం. ఆ కథను పూర్తిగా చదవకముందే ఆ మనిషిని అర్థం చేసుకున్నామని అనుకోవడం జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే దేవుడు మనుషుల్ని సృష్టించలేదు, కథలను సృష్టించాడు. ఆ కథలకే మనం మనుషులు అని పేరు పెట్టుకున్నాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నవ్వు వెనక నిజాలేంటో తెలుసుకుందామా? చాలామంది నవ్వు వెనక బోల్డన్ని కథలు దాగి ఉంటాయంటారు. కొన్ని నవ్వులు మనసును హత్తుకుంటాయి, కొన్ని నవ్వులు ఆలోచింపచేస్తాయి, మరికొన్ని నవ్వులు మాత్రం ఎన్నో చెప్పని కథలను దాచుకుంటాయి. ఎందుకంటే ప్రతి నవ్వు ఆనందానికి గుర్తు కాకపోవచ్చు, కొన్నిసార్లు అది మనసులోని బాధను కప్పిపుచ్చే అందమైన ముసుగు కూడా కావచ్చు. మన చుట్టూ ఎప్పుడు నవ్వుతూ కనిపించే వ్యక్తులను చూస్తుంటాం, అందరూ వాళ్ళు చాలా సంతోషంగా

అనుకుంటారు. కానీ జీవితంలోని కొన్ని గాయాలు మాటల్లో చెప్పలేనివి. అలాంటి సమయంలో మనిషి కన్నీళ్ళ కంటే నవ్వును ఎంచుకుంటాడు. ఎందుకంటే తన బాధను ప్రపంచానికి చూపించడం కంటే ఒక చిరునవ్వుతో దాచుకోవడం సులభంగా అనిపిస్తుంది. నవ్వు అనేది కేవలం సంతోషానికి ప్రతిబింబం మాత్రమే కాదు, అది ధైర్యానికి కూడా గుర్తు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిరాశలను దాచుకుంటూ, జీవితంలో పోరాడుతూ కూడా నవ్వగలడం ఒక గొప్ప శక్తి. కొన్నిసార్లు ఒక మనిషి ఎంత గట్టిగా నవ్వుతాడో అతని హృదయం అంత మౌనంగా ఉండొచ్చు. ఎంత ఉల్లాసంగా కనిపిస్తాడో అంత లోతైన భావోద్వేగాలు మోస్తూ ఉండొచ్చు. అందుకే ఒక నవ్వును చూసి జీవితాన్ని అంచనా వేయలేం. మనం చూసేది వారి ముఖం మాత్రమే. కానీ ఆ నవ్వు వెనక ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎన్ని కలలు విరిగిపోయాయో, ఎన్ని ఆశలు మళ్ళీ పుట్టాయో మనకు తెలియదు. అందుకే ప్రతి చిరునవ్వును గౌరవించాలి. ఎందుకంటే అది సంతోషానికి గుర్తు కావచ్చు, లేదా జీవితాన్ని గెలవాలన్న ధైర్యానికి ప్రతీక కావచ్చు. నవ్వు పెదవులవి పుడుతుంది, కానీ దాని కథ మాత్రం హృదయంలో రాయబడుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9, వేణుతో వింటున్నారు డబుల్ కామీటా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇప్పుడు రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారనే విషయం మర్చిపోదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ని గెలుచుకున్నారు. టోర్నమెంట్ చివరి రెండు రౌండ్లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్పై విజయం సాధించారు. ఈ టైటిల్ను కైవసం చేసుకున్న తొలి భారత ప్లేయర్గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించారు.

ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటనల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత టీ20 క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈరోజు ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను టీ20 జట్టును తన కెప్టెన్గా నియమించారు. అలాగే యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలి ఐపీఎల్ 2026 సీజన్లో అత్యధిక పరుగులు సాధించి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా భారత సీనియర్ జట్టులో స్థానం దక్కింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. స్నాక్ టైం స్టార్ట్ అయిపోయింది, అందరూ భోజనం అంతా బిందాస్గా తినేసి ఉంటారు. సో కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని తర్వాత మరి గంట గంటకి ఏదో ఒక తినాలని మనకు అనిపిస్తుంది, కాబట్టి కొంచెం అలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ టైంలో. ఏంటంటే మనం కొంచెం మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామా. కొత్త కొత్త సినిమాలు చాలా వస్తున్నాయి కదా, పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల మంచి ఆసక్తిని రేకెత్తించింది. క్రీడలను కేవలం ఆటగా కాకుండా ఆత్మగౌరవం కోసం చేసే పోరాటంగా చూపించే ప్రయత్నం చేసింది. భావోద్వేగాలు, యాక్షన్, గ్రామీణ వాతావరణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇంకేంటంటే శ్రీదేవి గారి కూతురు అంటే స్పెషల్ అట్రాక్షన్, అందులో చిరంజీవి గారి కొడుకు అంటే ఇంకా స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమా కోసం చాలా కసరత్తు చేసి చాలా కష్టపడి జాతి అవార్డు లెవెల్లో వెళ్తున్నాడు అనిపించింది. సో అంత కష్టం, ఒక రంగస్థలం మాస్ మసాలా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి చిట్టిబాబు గారు ఏం చేస్తారో చూద్దామా. వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భాస్కర్ గారు అండ్ శ్రీనార్ కాలనీ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఏంటంటే ఆకలి రాజ్య సినిమాలో నుంచి కన్య పిల్లవని, కన్నులున్నవని, ఎన్నెన్ని వగలిపోతున్నావే చిన్నారి. తన జర్నలిస్ట్ అట, సో పేపర్లు వర్క్ చేస్తారట. సో కారులో వెళ్తూ మీ షో వింటున్నామని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ కాలంలో ఇలాంటి సినిమాలంటే చాలా కష్టం. కొంచెం కష్టమైన కొత్తదనాన్ని చూపిస్తుంటారు, మేకింగ్లో డిఫరెంట్గా ఉంటుంది. ఒక బాపు గారు, విట్లాచార్య గారు ఇలాంటిని తలుచుకుంటే అబ్బా అలాంటి సినిమా భలే ఉంది కదా అనిపిస్తుంది. అలాంటి సినిమాని 30 వసంతాల తర్వాత మళ్ళీ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? చాలా సినిమాలు వాళ్ళ ఫ్యాన్స్ అభిమానం కొద్దో కమర్షియల్ కొద్దో సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే భైరవ దీపం రిలీజ్ అవుతుంది 30 సంవత్సరాల తర్వాత. సింగీతం శ్రీనివాసరావు గారు, రావికొండరావు గారు రచనల్లో, సింగీతం శ్రీనివాసరావు కథ, నిర్మాత బి వెంకటరామరెడ్డి గారు, అలాగే తారాగణ నందమూరి బాలకృష్ణ, రోజా, స్పెషల్ అట్రాక్షన్ రంభ. సో మాధవ్ పెద్ద సురేష్ గారి సంగీతంలో వచ్చిన సినిమా అనమాట. 1994 ఏప్రిల్ 14 రిలీజ్ అయితే ఈ జూన్ 14 లోపల రిలీజ్ అవుతుంది మళ్ళీ కూడా. భైరవ దీపం అనేది కథ ఏంటంటే, చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెని గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది, కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రమం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని ఇలా కథ చెబుతుంటే మీరు అలా నిజమేనా అన్నట్టుగా ఉంటుంది కదా చందమామ కథలాగా. మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుండగా చూడండి.

వింటూ ఉండండి 89.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు. ఈ టైంలో వింటున్నారు స్నాక్ టైం. వింటూ ఉండండి 89.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 స్నాక్ టైం విత్ వేణుతో వింటున్నారు. అనగనగా ఒక రోజు, అనగనగా ఒక రాజు. ఓకే, ఈ ఏడాది మంచి విజయాన్ని సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి. వినోదం, కుటుంబ భావోద్వేగాలు ఆకట్టుకునే కథనం కలిసి ప్రేక్షకులు మెప్పించే అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన చిత్రంగా నిలిచింది. ఇందులో రాజుగారి పెళ్లి అంటూ 2026లో వచ్చిన సినిమా అనమాట. ఆ తర్వాత అనురాగ్ కులకర్ణి కాంబినేషన్లో సాంగ్ పాడితే ఎట్లా ఉంటుంది? ఎస్, ఆ పాట వినేద్దాం.

0: श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఈ 2026లో కొత్తగా వచ్చిన సినిమా ఏంటంటే FUNKY, ఫంకీ అని. సో కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వినోదానికి ప్రాధాన్యం ఇస్తూ సరదా పాత్రలతో కథలను ముందుకు నడిపిస్తుంది. సంగీతం, కామెడీ సన్నివేశాలు ఇందులో ప్రధాన ఆకర్షణలు. ఆ సినిమాలో నుంచి మనం ఒక పాట చందమామ అంటూ ఆ పాట ఈశ్వర ధాతు పాడిన పాట వినేద్దాం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మరి ఇంకా ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చాలా సినిమాలు అలా వచ్చేస్తున్నాయన్నమా. ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క కథ సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి కథ మనకి ఆకట్టుకుంటుంది. ప్రతి కథలోంచి కొత్తదనం చూపించాలని దర్శకుడు అనుకుంటాడు. అలాగే ఆర్టిస్ట్ కూడా అంతే విధంగా యాక్ట్ చేయాలి, అద్భుతమైన సంగీతాన్ని అందించాలని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడికి నేను ఒక మంచి సినిమా చూశానని ఫీల్ ఉంటుంది. అలా లేకుండా కొత్తగా క్రియేట్ చేయాలి, తక్కువ బడ్జెట్లో అనుకుంది కొత్త సినిమా వచ్చేస్తుంది, అది బ్యాండ్ మేళం. సో ఆ బ్యాండ్ మేళం కాస్త అందులో పాటలన్నీ బాగుంటాయి, సినిమా స్టోరీ బాగుంటుంది, ఒక డిఫరెంట్గా ఉంది, తిప్పుకుంటున్నావే తిప్పుకుంటున్నావు అనే సాంగ్ కూడా బాగుంది. యంగ్ పిల్లలు అందులో కూడా రెండో సినిమా యాక్ట్ చేశారు కోట్ తర్వాత. గ్రామీణ ప్రేమ కథకు సంగీతాన్ని జోడించిన అందమైన చిత్రంగా ఇది నిలుస్తుంది. ప్రేమ, కుటుంబం, గ్రామీణ సంస్కృతి అంశాన్ని హృదయంగా చూపించే ప్రయత్నం చేసింది సంగీతం. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. సో ఆ పాట మనం ప్లే చేసుకుందాం. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. తర్వాత ఎల్ఐకే అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక సినిమా వచ్చేసింది 2026లో. ఇందులో పూలేమో విరిసే అనే పాట, తర్వాత ఈ పాట మనం కొంచెం వినే ప్రయత్నం చేసాం. అదితి బావరాజు ఆయన్ పాడారు ఈ పాట. అంటే కొంచెం లవ్ ట్రాక్, ఒక ఇన్సూరెన్స్ అంటే కొంచెం కొంచెం పాలసీ టైప్లో చేస్తే ఎలా ఉంటుంది, ఎల్ఐసి పాలసీలు అనుకున్నట్టుగా ఎల్ఐకే అని పెట్టుంటారేమో, మరి ఏంటో తెలియదు. మరి ఆ విషయాన్ని ఏదో ఆలోచించి ఈ పాట మాత్రం వినకుండా ఉండాలా, వినేద్దాం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. 2026లోనే ఈ ఇయర్లోనే ఒక సినిమా వచ్చింది, ఓ తండ్రి కథ అంటూ. తర్వాత ఇందులో నాకంటే పాపే అంటూ ఒక పాట ఉంటుంది. సో ఈ పాటని యోగి సురేష్ గారు ఆలపించారు. మరి ఈ పాటలో మాధుర్యం పక్కన పెట్టేస్తే, సో ఒక తండ్రి కథ అంటే ఒక ఒక నాన్న జీవితం లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. నవమాసాలు మోసి కని పెంచింది అమ్మ అయితే, నాన్న చాలా జ్ఞానాన్ని ఇచ్చి మన ఎదుగుదలకి పట్టుదల కావడానికి తన ఒక వెన్నుముకలాగా ఉండి సపోర్ట్ ఉన్న నాన్న ఒకసారి కోల్పోతే ఏమవుతుంది లైఫ్లో. సో వాళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ ఉంటుంది, తండ్రి కొడుకుల బంధం ఎలా ఉంటుంది, సో అఫెక్షనేట్ ఎలా ఉంటుంది, సో లైవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఆలోచిస్తూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకొని అమ్మ మీద నాన్న మీద ఇలా రకరకాల చిల్లర స్టోరీ మీద వస్తూ ఉంటాయి. అలాంటిది 2026లో వచ్చిన సినిమాలో నుంచి మనం పాట వినేద్దాం. యోగి సురేష్ గారు ఆలపించిన నాకంటే పాపే అంటే ఈ పాట మీకోసం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఈ సినిమా ఈ సీజన్లో వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఇంటర్ కాలర్ ఎత్తర అంటే ఈ పాట వినేద్దాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 స్నాక్ టైంలో మరొక పాట వినేద్దాం. నారి నారి నడుమరారనగా మనకు గుర్తొచ్చింది బాలకృష్ణ గారు, శోభన గారు, నిరోష గారు, ఈ కాంబినేషన్. అయితే కొత్తగా వచ్చిన సినిమాలో కూడా భలే భలే అనే ఒక పాట ఉంది. సో ఆ పాట హరిచరణ్ ఆలపించారు. నారి నారి నడుమరారనే సినిమా టైటిల్ యూజ్ చేసి 2026లో కూడా వచ్చింది. అంటే ఈ ఇయర్, ఈ ఇయర్తో మరి ఇది స్నాక్ టైంలో ఈ ఫుల్ కొత్త మూవీ అప్డేట్స్ అయిపోయింది. నెక్స్ట్ అవర్ తాజా ట్యూన్స్ అని మంచి మంచి పాటలతో మీకు ఫుల్ రాక్ చేయబోతున్నాను నేను, మీ వేణువు. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక సమీకృత పళ్ల మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు. 179 ఎకరాల విస్తీర్ణంలో 3387 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 ఏళ్లలో పూర్తి కానుంది. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారనే విషయం మర్చిపోద్దని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ స్పష్టం చేసింది. పంటల వైవిధ్యీకరణపై కమిషన్ రూపొందించిన సమగ్ర నివేదికను బీఆర్కేఆర్ భవన్లో కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఇంగ్లండ్ ఐర్లాండ్ పర్యటన కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత T20 క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్గా నియమితులయ్యారు. యువ ఆటగాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈవేళ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత నుంచి నగరంలో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, బోరబండ, యూసుఫ్ కూడ, ఎస్ఆర్ నగర్, సనత్ సహా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా హైదర్గూడ, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే తాజా ట్యూన్స్ ద రాజా సాహబ్ గురించి మాట్లాడుకుందాం. సహానా సహానా అనే పాటతో మొదలెడదాం. ప్రేమ అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద మాటల్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిరునవ్వుతో, ఒక చూపులో, ఒక చిన్న పలకరింపులోనే దాగి ఉంటుంది. అలాంటి అందమైన అనుభూతిని మనం ముందుకు తీసుకొచ్చేవే పాటే సహానా సహానా. ప్రభాస్ నిధి అగర్వాల్ జంట తెరపై ఎంతో హాయిగా కనిపిస్తుంది. మెలడీ మనసును మృదువుగా తాకుతుంది. ప్రేమలో ఉన్నవారికి, ప్రేమను గుర్తు చేసుకున్న వారికి ఈ పాట ఒక అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. మరి అదే పాట మనం కూడా వినేద్దామా?

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అనిల్ రావిపూడి అనే పేరు వింటేనే చాలా హిట్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ ఫేమ్ లిస్ట్లోకి వెళ్ళిపోయారన్నమాట. సో కొంతమంది అలా ఈజీగా వచ్చేసేది అవకాశాలు అంటూ ఉంటారు. నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ మీసాల పిల్ల అనే పాట బాగా అందరి నోట్లో ఈజీగా నానిపోయే మాట. ఇందులో ఉదిత్ నారాయణ గారు, శ్వేతామోహన్ పాడిన పాట మనం కూడా వినకుండా ఉంటే ఎలా ఉంటుంది? తాజా ట్యూన్స్లో వినేద్దాం.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
4: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
6: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఫెస్టివల్కి ఒక సినిమా రిలీజ్ చేయటం అనిల్ రావిపూడి గారికి హిట్ ట్రాక్ ఇచ్చేస్తుంది. సంక్రాంతి బాగా కలిసి వచ్చేస్తుంది. అయితే సంక్రాంతికి వస్తున్న మన సినిమాలో మధుప్రియ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఫోక్ సాంగ్స్ పాడుతూ, మధ్య సినిమాలు అనగా ఎక్కువగా ఫోక్ సాంగ్సే ఉంటాయి. సో అలాగే సినిమాలో కూడా అవకాశం కూడా మధుప్రియకి అండ్ రమణ గోగుల్ గారి కాంబినేషన్లో గోదారి గట్టు. ఈ సినిమాలో ఈ పాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎవరికైనా నచ్చేస్తుంది. ఆ సినిమా వచ్చిన రోజులందుకు అన్ని ఛానల్స్లో ప్రమోషన్స్ కూడా ఇదే కనిపించేసింది. మరి అట్లాంటి పాట మనం వినకపోతే ఎలా ఉంటుందో తాజా ట్యూన్స్లో చెప్పండి కదా, వినేద్దాం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: బెస్ట్ సైక్లింగ్ ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మక్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం, పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000033100.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
5: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పుష్ప, పుష్ప 2 రెండు ఇద్దరు కూడా కాంబినేషన్, అసలు ఆ పేరే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఒక స్మగ్లింగ్ చెట్ల గురించి, తర్వాత స్టోరీ అంతా మీరు చూసే ఉంటే తెలిసే ఉంటుంది. శ్రేయా ఘోషల్ గొంతు ఆహా అనిపిస్తుంది. సో రష్మిక కాంబినేషన్, అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చిన పాట అది. తర్వాత అతి తక్కువ బడ్జెట్ పల్లెటూరు వాతావరణంలో ఒక మాస్ అండ్ తర్వాత ఒక పల్లెటూరులో ఉన్న అమ్మాయికి అండ్ బ్యాండ్ మేళం కొట్టిన అబ్బాయికి మధ్య లవ్ స్టోరీ పెడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. అది రాజు వేడ్స్ రాంబాయి అంటూ రాంబాయి నీ మీద నాకు అన్న పాట వచ్చేసింది. తర్వాత ఇంకా మ్యాడ్ స్క్వైర్లో స్వాతిరెడ్డి పేరు అని ఒకటి వచ్చింది బీమ్స్ కాంబినేషన్లో. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వింటారు. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్, ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గచ్చిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2,000 మందికి పతకాలు, సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: FM Rainbow 101.9.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. తాజా ట్యూన్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ డే. అండ్ ఓజీ సినిమా నుంచి సువ్వి సువ్వి అని ఓజీ అని మీకు తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా. సో తర్వాత ఈ పాటని శృతి రంజని పాడారు. సో ఆ పాట వినేద్దాం. మీ పాటతో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ 5 గంటల 40 నిమిషాలకి ఇది మన చట్టం ఉంటుంది కదా, అది వినేద్దాం నెక్స్ట్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇది మన చట్టం. ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం పార్ట్ 2 వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమం తక్షణమే ఇప్పుడు వినబోతున్నారు. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇది మన చట్టం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ నాణ్యత, సేఫ్టీ భద్రత, పర్ఫార్మెన్స్ పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్ బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ మార్క్ భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి బీఐఎస్, బీఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బీఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
0: బాగుందండి. సుజాత గారు, ఇప్పుడు మీరు అన్నారు బీఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుగుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తను షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బీఏ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
1: తప్పకుండానండి.

0: ఇప్పుడు బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అని అంటే, ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళను కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్కు ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
1: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
0: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి. భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే, వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.
1: సుజాత గారు, ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోనూ, అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS-302 Part 1 అన్నారు. ఈ IS-302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో IEC 60335-1 ఈ స్టాండర్డ్ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 మనం రూపొందించడం జరిగింది. ఈ 302 Part 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే, నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య ముఖ్యంగా వస్తుంది, ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
0: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బీఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే డాలర్ షేప్ సింబల్, ఎనీథింగ్, ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బీఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది అబౌట్ ఫోన్, అబౌట్ ఫోన్లోకి వెళ్తే

0: మీరు సెట్టింగ్స్ లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై ఆర్ డాష్ నంబర్ అని ఉంటుందండి. ఈ ఆర్ డాష్ నంబర్ ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది. అండ్ ఈ మోడల్ వాళ్ళకి బిఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బిఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండవది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85000280 నెంబర్ ఉంది. మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో. IS-13252-1-IEC-60950-1 IS-16333-3 అని ఉంది. ఇంతేనా?
0: అవునండి.
1: సో ఇలా ఉంది అంటే
0: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ప్రతి ఒక్క బిఐఎస్ సర్టిఫికేషన్ సింబల్కి సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబరు మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బిఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బిఐఎస్ని అప్రూచ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్ ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బిఐఎస్ కేర్ యాప్లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
1: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నంబర్ బిఐఎస్ కేర్ యాప్లో టైప్ చేసి
0: అవునండి
1: చెక్ చేసుకోవచ్చు.
0: అవునండి.
1: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే, బిఐఎస్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్ పనితీరుకు ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి?
0: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి? ఉదాహరణకు చెప్పాలంటే, ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు. షాప్ వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే, ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మన బిఐఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెస్సెల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బిఐఎస్లో. కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకుగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ని మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

0: Home, 101.9.
1: టిప్పలు టప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు టైప్లో చిన్ని చిన్ని టిప్పులు టప్పులతో మొదలైన మన వరుణదేవుడు కాస్త ఇప్పుడు విభత్సమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ట్రాఫిక్ జామ్లు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి బికాస్ అక్కడక్కడ రోడ్ల మీద చెట్లు కూడా పడిపోయాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా టూ వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ని అవాయిడ్ చేయండి, హెల్మెట్లు ధరించండి. కాస్త వర్షం నెమ్మదించిన తర్వాత వెళ్తే బాగుంటుంది. అండ్ అలాగే ఫోర్ వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ని అవాయిడ్ చేయండి, సీట్ బెల్ట్ని ధరించండి. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అండ్ మంచిగా ఎఫ్ఎం రెయిన్బో వినుకుంటూ వెళ్ళండి. 6:01 అవుతుంది, స్టూడియో క్లాక్లు కలర్ఫుల్గా. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి అండ్ యూ ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జెన్జీ యువ వింటున్నారు. స్టే విత్ మీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్ ఫ్రెండ్స్, యువత కోసం యువత మాటల్లో మీ ఫేవరెట్ షో జెన్జీ యువకి స్వాగతం పలుకుతోంది. మీ ఆచే డాక్టర్ దీపా నిదాన్ కవి. జనరల్గా మన అందరికీ హాబీస్ ఉంటాయి కదా, సో మన హాబీస్ టైంపాస్ కోసమా లేకపోతే ఆ హాబీస్ మన భవిష్యత్తు

0: చెత్తకు పెట్టుబడా. హాబీస్ అంటే హాయిగా మాట్లాడుకుంటాం, పాటలు పాడుకుంటాం, అన్నీ చేస్తున్నాం. అది భవిష్యత్తుకు పెట్టుబడి ఏంటి? ఆలోచిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.
1: ఫిట్నెస్ కు బెస్ట్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ ని ప్రోత్సహించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తోంది వరల్డ్ బైసికల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్, జూన్ 7 సండే 6 AM. సైకిల్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరికీ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ మగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ తదితరులు. అందరూ పాల్గొనే అవకాశం. పేర్ల నమోదుకై వెంటనే కాల్ చేయండి 9000 0333100.

0: జనరల్గా మన హాబీస్ అన్నీ అంటే ఫ్రెండ్స్తో కలిసి పాటలు పాడుకుంటూ ఉంటాం, డాన్స్ చేస్తూ ఉంటాం, పెయింటింగ్ వేస్తూ ఉంటాం, ఫోటోగ్రఫీ కొంతమందికి హాబీలా ఉంటుంది, రైటింగ్ స్కిల్స్, గార్డెనింగ్, ఇవన్నీ కేవలం సరదా కోసమేనా లేకపోతే మన భవిష్యత్తుకు ఇవన్నీ ఉపయోగపడతాయి అని నేర్చుకునే నైపుణ్యాల? సో అయితే మీ అందరికి ఒక చిన్న ప్రశ్న అండి, మీకు ఫ్రీ టైం దొరికితే మీరు మొబైల్ ఫోన్ చూస్తారా లేకపోతే మీకు ఇష్టమైన పనికి కొంత సమయాన్ని కేటాయిస్తారా? మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.
1: నేను డాక్టర్ కేవి రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవి రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వెల్ ఫ్రెండ్స్, హాబీస్ అనేవి మనందరం చాలా ఇష్టంగా చేసుకునేవి అన్నమాట. సో కొత్త అవకాశాలకు తలుపులు తెరవటానికి మన హాబీలని కెరీర్గా మార్చుకొని విజయాలు సాధిస్తున్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. హాబీలు మనలోని సృజనాత్మకతను బయటికి తీసుకొస్తూ ఉంటాయి, అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, మన ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉంటాయి. మనం బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ, ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కానీ, జస్ట్ రిలాక్స్ కోసం మనం ఒక పాట వినడము, లేకపోతే మనల్ని మనం ఊరట పరుచుకోవడానికి ఒక పాట పాడుకోవడము, మనకు నచ్చిన పెయింటింగ్ వేసుకోవడము, ఇలాంటివి మనం చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: వెల్ ఫ్రెండ్స్, హాబీస్ మనకి ఒత్తిడి నుంచి బయటికి తీసుకురావడమే కాదు, మనని చాలా హ్యాపీగా ఉంచుతాయి. కాబట్టి ఒక చిన్న టిప్ని మనం ఫాలో అయితే బాగుంటుంది. ప్రతిరోజు మన హాబీ ఏదైతే ఉంటుందో దానికి కొంత సమయం కేటాయిస్తే బాగుంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, అలాగే మన ప్రతిభను ఇతరులతో పంచుకుంటూ ఉండాలన్నమాట. మన మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి, ఎందుకంటే హాబీగా మొదలైంది జీవితంలో మన విజయానికి కారణం కావచ్చు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వెల్ ఫ్రెండ్స్, మన హాబీస్ని మనం కనుక నిజంగానే భవిష్యత్ ప్రణాళికలుగా ఏర్పరచుకొని, మనం ఒక ఇంజనీరింగ్ చేస్తూ సంగీతం నేర్చుకున్నాం అనుకోండి, స్కూల్లో ఉండి కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాం అనుకోండి, లేదా భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాం అనుకోండి, లేదా పెయింటింగ్ నేర్చుకోవచ్చు, ఏదైనా గిటార్ నేర్చుకోవచ్చు, గార్డెనింగ్ నేర్చుకోవచ్చు, రైటింగ్ స్కిల్స్, ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఇలా ఎన్ని నేర్చుకున్నా కూడా ఒక వ్యక్తి సకల కళా వల్లభ టైప్లో మనం అన్ని కళల్ని నేర్చుకునే శక్తి మనకు ఉంటుంది. సో అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించకపోయినా ఏవో కొన్ని హాబీస్ని ఖచ్చితంగా మనం ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటాం కదా. సో అలా హాబీగా మొదలైంది మన జీవితంలో మన విజయానికి కారణం అయ్యే అవకాశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మన టాలెంట్ని మనం గుర్తించాలి. ఎవ్వరు మనని గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు మనతో బాగున్నా బాగాలేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నా, మనది ఒంటరి ప్రయాణమైనా, మనం ఒంటరిగా పోరాడుతూ ఉన్నా కూడా, మనం ఖచ్చితంగా ఉన్న ఈ చిన్ని బుజ్జి లైఫ్ని, చిన్ని చిన్ని క్షణాలని, మన బుజ్జి లైఫ్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి. అంటే మన హాబీస్ని మన స్కిల్గా మార్చుకొని దాని ద్వారా భవిష్యత్ ప్రణాళికను వేసి, నిజంగా మీకు విషయం తెలుసా, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, మల్టీ టాలెంటెడ్ వాళ్ళని ఒకలా చూస్తారు. బికాస్ మనకు కళలు మనని బతికిస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక హాబీలో మనం నైపుణ్యాన్ని సంపాదించి, ఎడ్యుకేషన్తో పాటుగా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మనం బాగా నైపుణ్యాన్ని సాధించామనుకోండి, మనకంటూ ఒక గొప్ప గుర్తింపు ఉంటుంది, మనని బాగా రెస్పెక్ట్ చేస్తారు. అంతేకాకుండా వీఆర్ ద స్పెషల్ పర్సన్.

0: Rainbow 101.9.
1: Well, welcome back. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. 7:01 అవుతుంది స్టూడియో క్లాక్లో. సో మన కాలేజ్ అంతా వెయిట్ చేస్తున్నారు ఫర్ ది షో. హలో రెయిన్బో విద్య జాగ్ డాక్టర్ దీపా నిదాన్ కవి. అండ్ మన జీవితంలో మనం మర్చిపోలేని గురువులు చాలామంది ఉంటారు. బికాస్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానాన్ని మనం గురువుకి ఇచ్చామన్నమాట. అండ్ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం. సో అలా మనం టీచర్స్ కొన్నిసార్లు చెప్పినప్పుడు వాళ్ళ మాట మాత్రమే మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. కొంతమంది టీచర్స్ మనని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు స్కూల్ టీచర్స్ కావచ్చు, కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, లేదా మీకు జీవిత పాఠాలు నేర్పిన ఎవరైనా కావచ్చు. అలా మీ జీవితంలో మీరు మరిచిపోలేని గురువు ఎవరైనా ఉంటే నాతో పంచుకోండి. మీరు మీకు నేర్పిన ఆ గొప్ప పాఠం ఏంటో నాతో చెప్పండి. కాల్ మీ ఆన్ 2323-00-30-2323-48212-97-04715 ఆర్ మై నెంబర్స్. స్టే ట్యూన్డ్.

0: సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ ఇంకా పర్యావరణ హితాన్ని కోరే క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ బైసికిల్ డే 2026 సండేస్ ఆన్ సైకిల్ జూన్ 7th సండే 6 AM గజ్జిబౌలి స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యే సైకిల్ ర్యాలీ పాల్గొనే దాదాపు 2000 మందికి పతకాలు సర్టిఫికెట్లు. ఈ గ్రాండ్ ఈవెంట్ సపోర్టర్స్ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్, హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్, హైదరాబాద్ రన్నర్స్, గిగిల్ బగ్స్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, ఇంకా మరిన్ని సంస్థలు. పేరు నమోదు కోసం ఫోన్ నంబర్ 9000033100.
1: వెల్, అజ్ఞానం అనే నిశీతిని తన జ్ఞానంతో రూపుమాపి విద్యార్థుల భవిష్యత్తుకై బంగారు బాటలు వేస్తాడు గురువు. గురువు ఒక్కడే కాదండి, విద్యార్థి ఎప్పుడైనా సరే కుదురుగా కూర్చోకుండా ఎగిరిన గాలిపటంలా ఉంటే దానికి ఆధారమైన దారంగా గురువు ఉంటారు. కాబట్టి మీ లైఫ్లో మీ లైఫ్ చేంజ్ చేసిన గురువు ఎవరు? నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఆన్ 2323-4821 అండ్ 2323-00-2970-4715.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం.
1: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ అండి దేవ గారు. ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబిల్ సింగ్ మాట్లాడు.

0: ఉన్నానండి.
1: చెప్పండి.
0: ఇక దీపాల కాంతులు వెదజల్లే దీపం లాంటి దీపా గారికి నా నమస్సుమాంజలి.
1: థ్యాంక్ యూ అండి, చెప్పండి.
0: ఇకపోతే ట్రాఫిక్ వస్తే మేడం భరతనాట్యం కూచిపూడి భరతనాట్యంలో చేసానని ఇందాక చెప్పారు కదండి మీరు, ఏదో ఒకటి నేర్చుకోవాలి చేయలేని ఇద్దరు అయితే భరతనాట్యం కూచిపూడి డ్యాన్స్ లో చెప్పిస్తున్నానండి మేడం.
1: మీ వాయిస్ క్లారిటీగా లేదండి, సిగ్నల్ సరిగ్గా రావట్లేదు.
0: బయటకు వస్తున్నానండి. ఇప్పుడు ఏం పడుతుందండి
1: చెప్పండి.
0: ఇప్పుడు సూర్యకాంతం శర్మ గారిని ఫోర్త్ క్లాస్ లో అండి వారి ఇంటికి వెళ్తుండేవాడిని అండి. పొట్లకాయలకి తోడుకి రాయి కట్టి పొట్లకాయ కట్టమని ఊరండి. ఇలా కట్టమంటుంది ఈ పిచ్చి పని లేట మా నాన్నగారిని వెళ్ళి అడితే ఒరే బాబు నిదానంగా వస్తాయి అందుకు కడతారు, తాడు కట్టి తాడుకి రాయి కట్టి దానికి పొట్లకాయ కడతారని చెప్పారండి. పోతే వేళ్ళు ముడిస్తే అండి వేళ్ళు గుణుపులు గుణుపులుగా వస్తాయండి, ఎత్తు పళ్ళలు వస్తాయండి నాలుగు వేళ్ళకి. అవి ఎత్తుగా ఉన్నది జనవరి ఫిబ్రవరి పల్ల ఫిబ్రవరికి ఎత్తుగా ఉన్నది జనవరి 31 పక్కన పల్లం వస్తుందండి. అదేమో 28 లీప్ సంవత్సరం వస్తే 5 సంవత్సరాలకి 29 వస్తుంది. మార్చి 31 ఏప్రిల్ 30 పల్లంగా ఉన్నదని అది నేనైతే అది నేర్పించారండి, అది గుర్తుండిపోయిందండి మేడం. ఇక 8th క్లాస్ లోకి వస్తే మేడం నాకు స్వామియాజులు గారని తెలుగు మాస్టర్, సంస్కృతం మాస్టర్ యోగి శాస్త్రి గారని వారు నాకు చాలా ఎంకరేజ్ చేశారండి. వారు దీవెనలతోటి వారి ఆశీర్వాదాలతో నేను ఒక డ్రామా యాక్టర్ అయ్యానండి. బాలనాగమ్మలో మాయిల ఫకీరు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు పాత్రలు నటించాను మేడం. వారి యోగి శాస్త్రి గారు స్వామియాజులు గారని
1: శిష్యుల ఎదుగుదలని గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులందరూ కూడా చాలా మంది ఉంటారు కదా. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులున్నా కానీ వారందరినీ తయారు చేసే వృత్తి టీచర్స్, ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఈ వృత్తిలో ఉండే వాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. మీ లైఫ్లో మిమ్మల్ని తీర్చిదిద్దిన మీ గురువు ఎవరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఆన్ 2323-4821, 2323-0030, 2970-4715 ఆర్ మై నెంబర్స్. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపాని దానకవి అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. హలో హైదరాబాద్, హలో రెయిన్బో స్టేట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: వెల్ ఫ్రెండ్స్, మీరు మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి. నేను గుంటూరు నుంచి కుమార్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: ఇదే ఈరోజు మా గురువుల్ని తలుచుకునే అవకాశం ఇచ్చారు. మాకు తెలుగు చెప్పిన గురువు గారు అంటే మక్కువ అండి. వారు తెలుగు బాగా బోధించేవారు, రంగనాథం మాస్టర్ గారని. ఆ మాస్టర్ గారు మా స్కూల్లో నాకు మొట్టమొదటిగా పరిచయం అయ్యారు. ఆయన తెలుగు పద్యాలు కూడా ఆసువుగా చదువుతారండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: పద్యం నేర్పించారు ఉప్పుగప్పురం దగ్గర నుంచి మొత్తం శేష పద్యాల దాకా.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ.
1: థ్యాంక్ యూ అండి.
0: వెల్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మీ టీచర్ గురించి నాతో మాట్లాడాలి అనుకుంటే నా నంబర్స్ 2323003023234821 2970471 5. స్టే విత్ మీ.

0: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం అందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని
5: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో.
6: హలో, శుభ సాయంత్రం మేడం గారికి.
5: నమస్తే అండి.
6: నమస్తే, కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ చాలా బాగుందమ్మా. ఇది 1970-71లో నాకు అన్నాజీ శర్మ అని మా అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అమ్మా ఆయన, ఆయన వివేకవర్ధన్ స్కూల్లో. అయితే నాకు అన్ని సబ్జెక్టులో మార్కులు చాలా బాగా వచ్చేది. ఆయన మాకు మ్యాథ్స్ క్లాస్ టీచర్ అనమాట. అయితే నాకు ఇంగ్లీష్లో చాలా మార్క్స్ తక్కువ వచ్చేది అనమాట. అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇట్లా అర్థం కావట్లేదు సార్, నాకు ఇంకా కొంచెం చాలా ప్రాబ్లం వస్తుంది సార్ అంటే వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఇంగ్లీష్ సార్కి ఆయన అసిస్టెంట్ హెడ్ మాస్టర్ పిలిచి నాకు క్లాస్ తీసుకోమని చెప్పి వాడి ఇంటికి పిలిచి చెప్పాడమ్మా. దాని తర్వాత ఇంగ్లీష్లో నేను పాస్ అయిపోయినా. ఇప్పటికి కూడా నేను అన్నాజీ శర్మకు నేను రుణపడి ఉంటానమ్మా. ఎందుకంటే నా మ్యాథ్స్ 99-100 వరకు కూడా వచ్చేది అనమాట. అన్నింటిలో బాగా వచ్చేది, ఓన్లీ ఇంగ్లీష్లో బాగా చెప్పేది అనమాట. అది కూడా డెవలప్ చేయించాడు అనమాట. అన్నాజీ శర్మ గారికి నా ధన్యవాదాలు.
5: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. వెల్ ఫ్రెండ్స్, మరి మీరు కూడా మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్ గురించి మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఆన్ 2323-00-3023-23-24-81, 2970-47-15 ఆర్ మై నెంబర్స్. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి స్టేవ్.

వెల్ ఫ్రెండ్స్, ప్రపంచానికి కేవలం వాళ్ళు గురువులే కావచ్చు, కానీ మనకు మాత్రం వాళ్ళు కథానాయకులు, వాళ్ళే మన ప్రేరణ. కాబట్టి మీ లైఫ్లో కూడా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మీ గురువు ఎవరైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323482123230030 2970475 ఆర్ మై నెంబర్, స్టే విత్ మీ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశమంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు, అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత IAS ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామిగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

నేను డాక్టర్ కేవీ రమణ. భారతదేశం అంతటా కూడా ఆకాశవాణికి ఉండేటువంటి స్థానం, ప్రథమ స్థానం, వైశిష్టమైనటువంటి స్థానం, అన్నిటికంటే మించి పవిత్ర స్థానం. ఈ 90 ఏళ్ల సందర్భంగా 7వ తేదీ నాడు అంటే రేపు ఉదయం నిర్వహింపబడేటువంటి గగన విజయం అనేటువంటి కార్యక్రమం ఆకాశవాణి యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనందరం భావించి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. నా జీవితాన్ని ఒక లెక్చరర్గా ప్రారంభించి ఆ తర్వాత IAS ఆఫీసర్గా ముగించి ఇప్పటికీ కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం

0: అభిమానంగా ఉన్నటువంటి డాక్టర్ కేవీ రమణగా నేను మీ మధ్యకు వస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని, ఆస్వాదించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు.
1: ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా ప్రసాదం పంపిణీ సాగుతుందని, చివరి వ్యక్తి వరకు అందిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల సంసిద్ధతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఓపీఐపీ ఎమర్జెన్సీ ఐసీయూ ఆపరేషన్ థియేటర్లను తనిఖీ చేసిన మంత్రి ప్రారంభం కొన్న పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుభ్మాన్ గిల్ సెంచరీ చేశారు. 138 బంతుల్లో 100 పరుగులు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈ సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత వాతావరణం ఒకసారిగా మారిపోయి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: Rainbow 101.9.
1: Welcome back. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. మరి తెలంగాణలో భాగంగా ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, ఏ క్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పవిత్ర గోదావరి నదిని ఒడ్డున ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. దక్షిణ భారతదేశంలోని సరస్వతీదేవికి అంకితం చేయబడిన ఏకైక ప్రముఖ ఆలయం బాసర సరస్వతి ఆలయం. ఇక్కడ చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మాట్లాడుకుందాం ఈ టెంపుల్ గురించి. స్టే విత్ మీ.

వాళ్ళు బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు, శృతిలయలు సన్మానం నుంచి జానకమ్మ గారు ఆలపించిన పాట. తెలంగాణ నిర్మల్ జిల్లాలో పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన బాసర దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ తెలంగాణలో భాగంగా. ఇక దాని పురాణ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత మనశ్శాంతి కోసం వేదవ్యాస మహర్షి ఈ ప్రాంతానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. గోదావరి నదిలోని ఇసుకతో వ్యాసుడు సరస్వతి, లక్ష్మి, కాళీమాతల విగ్రహాలను ప్రతిష్ఠించాట. వ్యాసుడు ఇక్కడ నివసించటం వల్ల ఈ ప్రాంతాన్ని వ్యాసపురి అని, కాలక్రమేణా అది బాసరగా మారిందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఇసుక విగ్రహాలకు పసుపు పూచి పూజలు చేయటం ఇక్కడి ప్రత్యేకత. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఈ క్షేత్రంలో సరస్వతీదేవికి భక్తులు పుస్తకాలు, పెన్నులు, పలకలు సమర్పించి వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా వసంత పంచమి, దసరా, నవరాత్రుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకు అక్షరాలు దిద్దించడానికి మరియు జ్ఞానం కోసం అమ్మవారిని ప్రార్థించడానికి ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదిగా అందరూ భావిస్తుంటారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయటానికి ముందు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని మరొక కథ ప్రచారంలో ఉంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ కూడా ఉంటుంది. ఈ గుహపై మాలకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడున్న ఒక పెద్ద రాతి గుండును తడితే మరోవైపు ఒక్కో శబ్దం వస్తుందట. ఈ రాతిగుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెప్తూ ఉంటారు. ప్రధాన దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ప్రధాన దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లుగా ఆధారాలు లభించాయి. మందిరంలో శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్త మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ దత్త పాదుకలను మనం గమనించవచ్చు. దీనికి దగ్గరలోనే మహాకాళి ఆలయం ఒకటి ఉంటుంది. అటుపై ఇక్కడే ఉన్న వ్యాస మందిరంలో వ్యాస భగవానుడి విగ్రహం, వ్యాసలింగాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు మనం దర్శించుకోవచ్చు. మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. నిజామాబాద్ భైంసా నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సుల రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

దక్షిణ భారతదేశంలోనే ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం, అక్షరాభ్యాసాలకు ఆలవాలమైన క్షేత్రం. ఇది పునర్నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. వేదవ్యాస మహర్షితో ప్రతిష్ఠమైన ముగ్గురమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టుకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు 225 కోట్లను శాంక్షన్ చేశారట. సో పునర్నిర్మాణ పనులకు భూమి పూజ కూడా చేయబోతున్నారట. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలో బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు. సో ఇక్కడ వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వల్ల ఇది ప్రాచీన ఆలయం కావటంతో ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను తగినట్లుగా అభివృద్ధి పనులు చేపడుతున్నారట. సో భక్తులకు తీవ్ర ఇబ్బందులు కాకుండా వాళ్ళని బాగా చూసుకునేందుకు కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సో సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ని తయారు చేయాలని అధికారులను ఆదేశించారట పెద్దవాళ్ళు అధికారులు. సో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారట. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలకు మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు కూడా తీసుకొని వాళ్ళ సూచనలకు అనుగుణంగా పక్కాగా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నారట. భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులుగా పెంచుతున్నారట. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల రాజగోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారట. మొత్తం ఆలయ విస్తీర్ణాన్ని 20000 చదరపు అడుగుల నుంచి 62000 చదరపు అడుగులకు పెంచనున్నారట. మాట్లాడుకుందాం, స్టే.

గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు గోదావరి తీరానికి బాసరలో చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టనున్నారట. ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సాంప్రదాయాలు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులు అనుకుంటున్నారు. సో అంతేకాకుండా దేవాలయానికి ఉత్తర తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతలి వైపున సోలార్ రూప్ టాప్లతో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు కూడా చేపట్టనున్నారట. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారట. సో భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో అలరారేలా మొక్కలను కూడా నాటుతున్నారట. సో మొత్తానికి బాసర అందం అంతా ఇంత కాదు, చాలా ప్రకృతి రమణీయంగా సుందరంగా రెడీ అవ్వబోతుంది బాసర సరస్వతి ఆలయం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ಜನುತಾ.

బాసర సరస్వతి ఆలయానికి భారీ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు పరీక్షల ముందు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే విద్య అనేది మనిషికి శాశ్వత సంపద కాబట్టి. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం దొరికితే తప్పకుండా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించండి. ఇది ఇవాళ తెలంగాణలో భాగంగా క్షేత్రం బాసర సరస్వతి గురించి మనం మాట్లాడుకున్నాం. స్టే విత్.

0: Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Dream Gym Hyderabad with your jog Dr. Deepani Thanakavi. నగర నడకలో కొత్త ఆలోచనలతో ఇది మీ రిమ్జిమ్ హైదరాబాద్. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణానికి స్మార్ట్ చాయిస్. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్, హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణానికి స్మార్ట్ ఛాయిస్ అనడంలో అతిశయోక్తి లేదు. బికాస్ హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, బిజీ రోడ్లు, పరుగులు తీసే జీవితం. ఇలాంటి నగరంలో ఎంతోమంది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది హైదరాబాద్ మెట్రో. ఒకప్పుడు ఆఫీస్కి లేకపోతే కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళాలంటే గంటలు గంటలు టైం పట్టేది. ఇప్పుడు మెట్రో వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. ఏమంటారు, మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేశారా? మీకు నచ్చిన మెట్రో స్టేషన్ ఏంటి? అమీర్పేట్, మియాపూర్, నాగోల్, లేక రైడ్ చేస్తూ

నగర అందాలను చూడటం. మెట్రో కేవలం ప్రయాణం కోసమే కాదు, సమయపాలన కూడా మంచి ఉదాహరణ కదా. ట్రాఫిక్ టెన్షన్ లేకుండా సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశాన్ని ఇస్తోంది. అయితే మనం కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఇస్తుంది ఈ మెట్రో. సో స్టేషన్ని పరిశుభ్రంగా మనం ఉంచుకునేలా పాటించాలి. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పెద్ద పెద్ద శబ్దాలతో మాట్లాడడం కానీ, లేకపోతే పెద్దగా ఫోన్లన్నీ ఆన్ చేసుకొని వినడం కానీ ఇలాంటివి చేయకూడదు. క్యూ లైన్లని పాటించాలి, బికాస్ మంచి పౌరుల ప్రవర్తనే మంచి నగరానికి గుర్తింపు. హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ రిమ్జిమ్ హైదరాబాద్. మీకు నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరో టాపిక్తో, ఆసక్తికరమైన హైదరాబాద్ విశేషంతో కలుతాం. అంతవరకు స్టే స్మార్ట్, స్టే హ్యాపీ, అండ్ ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జోగ్దీప్ ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ టుమారో మార్నింగ్ విత్ డిఫరెంట్ టాపిక్. స్టే విత్.